గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమానలవేమి కానరావు. మంచి ముత్యపు సరు మత్సునకు నురేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు. రత్నాలహారము రంజిల్లగా లేదు, పచ్చల పేళ్లను పదగలేదు.

0: కంఠమందు పూర్వజన్మాల కర్మాల పొందుపరచి మంచి అయినను చెడుగైన తృంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: At the time of birth, no one has any chain of diamonds, of precious stones, of gold whatsoever, but however, adorning the neck of the child is present the chain consisting of the beads of the consequences of the previous lives. That chain is the gift of Brahma given to the child.
0: Premasarupulaina vidyarthulara, vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls.
0: Manavudu enta adrushtavantudo cheppudaku veelu ledu.
1: It is not possible to estimate the fortune of a human being.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: యావత్ ప్రపంచమే మానవుని యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి మానవత్వమును మనం గుర్తించుకునలేక అనేక భౌతిక లౌకిక విషయములపైన మనం భ్రాంతి పొందుతున్నాము.
1: We have not been able to realize the value of the human life and are carried away by the ways of the world that is ephemeral and transient.
0: కానీ లౌకిక భౌతికము నుంచి మనం ఆవిర్భవించినటువంటి వారం కాదు.
1: In fact, we are not the products of this world. We are not the products of this transient, mundane world.
0: మా జీవితము నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటి యొక్క ఏకత్వమే మా జీవితము.
1: The human life is the combination of three fundamental principles: morality, spirituality, and righteousness.
0: మానవుడనగా కేవలము దైవం యొక్క ప్రతిబింబమే.
1: In fact, human being is the very reflection of God himself.
0: Mamai vamso jivaloke jivabhuta sanatanah. Meerandaru kudaru na amsham le kaani peru kaadu.
1: You are the spark of the divine, the individual and the eternal or ancient. You are the reflection of God himself.
0: Itti manavatvamu మనం సత్యమును గుర్తించుకున్న ఏమేమో అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
1: We have not yet realized the truth behind the human life and we are carried away by so many imaginations, hallucinations.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకునే నిమిత్తమై మీరు ఇన్ని చదువు చదవాలి, మీరు ఇంత కష్టపడాలి, ఇన్ని రకములైనటువంటి యొక్క బాధను అనుభవించాలి.
1: You have to struggle hard. You should pass through all hardships to know this fundamental truth.
0: A fundamental truth me teskun tarvata edi vigakkaledu.
1: When once this fundamental truth is understood, you don't need anything else.
0: Ye okkatainappudu nenu prapanchamulo prati daninu kudanu bandhimpa chestundadi.
1: Everything in this world will bind you.
0: ఆ బంధం నుంచి మనం విముక్తి కావాలి.
1: We have to be free from this bondage.
0: ఈ బాండేజ్ ఉండినంత వరకు కూడా మనము బాధపడక తప్పదు.
1: So long we are in this bondage, we have to suffer.
0: నాది నాది నాది అనేటువంటి భావన ఉండినంత వరకు కూడా మనకు ఆ వస్తువు పైన ఏమాత్రం కూడా ప్రేమ తరగదు.
1: So long this possessive instinct, mine, you cannot be free from bondage.
0: కనుక ఏది కూడాను నాది కాదు, అంతా ఒక్కటే.
1: In fact, nothing belongs to me. Everything is one only.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈ భావము మీరు హృదయంలో అభివృద్ధి కావాలి.
1: This feeling has to develop within ourselves.
0: అప్పుడే మీకు ఆనందము, శాంతి, సత్యము లభిస్తుంది.
1: Then only you can experience bliss, experience truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ కూడాను ఎంతనో గొప్ప ఆశ పెట్టుకుని జీవిస్తున్నారు.
1: You have been leading your life with high ambitions and aspirations.
0: కానీ ఆశకు తగినటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది ప్రశ్నకు మీకు మీరే వేసుకోవాలి.
1: You have to question yourself whether your efforts are equal to proportion to your ambition or desire.
0: కనుక మొట్టమొదట మీ హృదయాన్ని పరీక్షించుకోండి.
1: Therefore, examine your heart first.
0: నేను ఏ విధమైనటువంటి భావంతో ఈ జగత్తులో జీవిస్తున్నాను?
1: With what feeling I'm carrying on this life sojourn?
0: నేను ఏదైనా కొన్ని వాంఛన చేసి జీవిస్తున్నానా, లేక నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థమైనటువంటి సేవగా నాకు జరుగుతున్నదా అనేటువంటి దాన్ని విచారణ చేయాలి.
1: ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ డిజైర్ ఆర్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్.
0: కనుక మీరు ఈ డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ గ్రాడ్యువల్లీ we have to cut short our desire.
0: ee desires anta kodanu mana jeevithaniki oka luggage vantidi.
1: All these desires constitute a sort of luggage.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Mee ee baadhyatanu tagginchukunnappudu ee tagginatundi oka shanti tikkutundi.
1: If you have less luggage, you'll be more peaceful.
0: Kanuka మీరు క్రమక్రమేణా కూడాను ఈ వాంఛను అభివృద్ధి చేస్తున్నారని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు రిడ్యూస్ యువర్ డిజైర్ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ దే ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు.
1: సో మెనీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
0: కానీ హెడ్స్ చూస్తే అన్ని చాలా వేలకు ఉంటున్నాయి.
1: ద హెడ్స్ ఆర్ కౌంట్లెస్, సో మెనీ.
0: కానీ భావము ఒక్కటే.
1: బట్ ఓన్లీ వన్ ఫీలింగ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ సోల్, ద స్పిరిట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ దేహాన్ని పురస్కరించుకుని మీరు ఉపాధి చేత మీకు ఇన్ని బాధలు పడుతున్నారు.
1: బేసింగ్ ఆన్ యువర్ బాడీ అండ్ ద వెస్చర్ యూ హావ్ పుట్ ఆన్ యూ క్యారీ ఆన్ దిస్ లైఫ్.
0: నీవు ఈనాడు ఒకడే ఉన్నావు.
1: టుడే యూ ఆర్ ఓన్లీ వన్.
0: పాస్ అయిపోయి నీవు ఇంటికి వెళ్ళేటావు.
1: యు రిటర్న్ ఆఫ్టర్ గెటింగ్ త్రూ ది ఎగ్జామినేషన్.
0: తక్షణమే ఒక ఉద్యోగమునకు ట్రై చేస్తావు.
1: అండ్ యు ట్రై టు గెట్ ఎంప్లాయ్డ్.
0: ఉద్యోగం మంచి చిక్కినప్పుడే నీవు మ్యారేజ్ కూడా ట్రై చేస్తావు.
1: వెన్ వన్స్ యు గెట్ ద జాబ్ యు ట్రై టు గెట్ మ్యారీడ్.
0: మ్యారేజ్ చేసేటప్పటికి ఒకరిగా ఉంటావు కానీ రెండు అయిపోతుంది.
1: So long you have been single, after marriage you are now two.
0: అప్పుడు ఒక బ్యాంగిల్ చేతిలో ఉంటే ఎంత ఆడిచినా శబ్దం ఇవ్వదు.
1: When you wear only single bangle, it will never make a sound.
0: రెండు బ్యాంగిల్స్ వేస్తే సౌండ్ వస్తుంది.
1: When you have two bangles, naturally you get the sound.
0: కనుకనే అప్పుడే క్రమక్రమేణా మీకు ఈ భౌతిక విషయంలో పైన ఆశ పెరుగుతుంది.
1: Naturally, your bent of mind will be towards the word.
0: Kramakramena inka samvatsaramulaku okati samvatsaramulaku okati ee vidhanga pillalu avutu.
1: And then you will have children annually.
0: Ee vidhanga perugutu vache kodi meeku emi shanti chikkutundadi.
1: With this sort of progress, what kind of peace you would earn?
0: Ivanni kodunu kevalam భ్రాంతుల వల్ల మనం కలిగించుకున్నవే కానీ ఇది నిజంగా సత్యమైనటువంటివి కావు.
1: దిస్ ఇస్ ఆల్ యువర్ అటాచ్మెంట్ బట్ నాట్ ట్రూత్.
0: సరైనటువంటి కానప్పుడు అవన్నీ మనకి ఎప్పుడు బాధనే కలిగిస్తుంటాయి.
1: When they are not proper, they'll put you to suffering.
0: కనుక మీరందరూ కూడాను క్రమక్రమేణ సమాజ సేవ చేయాలి.
1: Slowly you should decide to serve the society.
0: అనవసరంగా ఈ సంసారంలో పడి దేనిపోయి బాధలు పడేకుండా సమాజంలో చేరి సమాజ సేవ చేయాలి.
1: Instead of suffering all alone, you should join the society and serve the society.
0: ఈ సొసైటీలో చేరి మీరు సేవ చేసినప్పుడే మీకు బాధ క్రమక్రమేణా తగ్గుతుంది.
1: When once you join the society, serve the society, you will be free from all problems.
0: కనుక నీవు సర్వ్ చేయి.
1: Therefore you serve.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: పరులను పరాయి వాడిగా భావించరాదు.
1: Never consider the other person different from you.
0: వాడు నేను ఒకటే.
1: You should always feel he and I are one.
0: జనమందరూ కూడా చేరినా ఒక్కడే ఒకడు.
1: In fact, all of us together, you're only just one.
0: ఇవన్నీ ప్రతిబింబములే.
1: These are all mere reflections.
0: Reflections, reactions, these are we go.
1: They stand for reactions, reflections and reason.
0: దీనిని ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మీకు ఎంతనో శాంతి కలుగుతుంది.
1: When once you understand this truth, you'll be peaceful.
0: అప్పుడే ఈ చదువులు ఎందుకు కానీ ఉద్యోగములు ఎందుకు కానీ శారీరకలు ఎందుకు కానీ ఏమాత్రమో మనసు అసూయటు చెల్లించదు.
1: Then only there will be a definite meaning for the job that you have taken upon yourself and the profession you are engaged in.
0: కనుక మీరు మొదలు సర్వీస్ లో చేరండి.
1: Therefore first begin to serve.
0: అనగా సమాజ సేవ.
1: Meaning service to society.
0: సమాజం అంటే ఏమిటి?
1: What is society?
0: మన యొక్క ప్రతిబింబమే సమాజము.
1: Society is your own reflection.
0: నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: The society is your own reaction, reflection and resound.
0: దానిని మనం మాత్రం వదలకుండా మనం నిరంతరము దానిని సేవ చేస్తూ రావాలి.
1: Therefore we should not run away from society. We should constantly serve the society.
0: చేతులను ఇచ్చాడు.
1: God has given us hands.
0: పనులు చేసే కోసం ఇచ్చాడు.
1: The hands are gifted to work.
0: అంటే గాని పేపర్ పైన రాయటానికి ఇవ్వలేదు.
1: Not simply scribble few lines on paper.
0: కనుక మీ చేతులు పూర్తి ఇవ్వడము పని పెట్టాలి.
1: Therefore we should give adequate work to our hands.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: మీ డ్యూటీ.
1: Do your duty, says Bhagavan.
0: కనుక ప్రేమ స్వరూపులారా.
1: So embodiments of love.
0: ఈ వయసు లోపల మీకు అన్ని శక్తులు సమృద్ధిగా ఉంటున్నవి.
1: At this age you have all potentialities, capacities.
0: మొట్టమొదటిది ఉపాధి, దేహము.
1: The first one is the body.
0: ఉపాధికి అంటే గొప్పది ఇంద్రియములు.
1: The body that consists of senses.
0: ఈ సెన్సెస్ అంటే గొప్పది అనేక రకముల మనసు.
1: Beyond the senses is the mind.
0: మైండ్ కంటే గొప్పది బుద్ధి.
1: Greater than the mind is the intellect.
0: ఆ ఇంటెలెక్ట్ కంటే గొప్పది ఆత్మ.
1: Beyond this intellect is ఆత్మ.
0: ఆత్మను మీరు నిరంతరము స్మరించుకుంటూ ఉంటే ఈ బంధనంతా ఒకటి లేకుండా.
1: Therefore when once you ponder over.
0: ఉపాధి, దేహము.
1: The first one is the body.
0: ఉపాధికి అంటే గొప్పది ఇంద్రియములు.

0: స్పందించడంతా ఒకటి లేకుండా.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు పాండర్ ఓవర్ దిస్ కాన్షియస్నెస్ ఆత్మ, యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
0: మనసు నుంచి ఇంద్రియములు చాలా వికార స్వరూపాన్ని ధరిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది పర్వర్టెడ్ డైవర్టెడ్ మైండ్ ద సెన్సెస్ హస్ స్పాయిల్డ్ యు.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ దేహానికి మాతృమూర్తి,
1: ద మదర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఆఫ్ భగవాన్,
0: ఒకనాడు బావికి వెళ్లి నీళ్లు తీసుకుని వస్తుండాలి.
1: వన్ డే షీ వాస్ ఫెచింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్.
0: వస్తూ ఉంటే ఏమో ఆమెకు ఒక మైకంగా వచ్చింది.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ ఫెల్ట్ రీలింగ్ సెన్సేషన్.
0: ఎందుకు ఇట్ట వస్తుంది అని బింది కింద పెట్టింది.
1: దట్ ఎర్దన్ పాట్ షీ వాస్ క్యారీయింగ్.
0: అమ్మా నేను నీలో ప్రవేశిస్తున్నాను.
1: దెన్ షీ హెర్డ్ ద వాయిస్, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు యూ.
0: ఎవరు దయమా భూతమా త్యాజమా, ఎవరు ఎవరు నాలో ప్రవేశిస్తున్నది అని చెప్తున్నారు అని భయపడిపోయింది.
1: షీ వాస్ టోటలీ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. What is the spirit that is getting into me? Is it an angel or a demon? What is the situation?
0: Yedamma lok samrakshanaatra nimittavai nenu meelo vastunnanu.
1: No, I am getting into your womb for the welfare of the whole of the universe.
0: Appudu అదే దినమే
1: కరణం సుబ్బమ్మ
0: ఆమె ఆనాడు సత్యనారాయణ పూజ చేస్తున్నది.
1: దట్ డే షీ వాస్ పర్ఫార్మింగ్ సత్యనారాయణ పూజ.
0: అప్పుడు పిలిచి ఈశ్వరమ్మ నువ్వురా అని పిలిచేది.
1: అండ్ షీ ఇన్వైటెడ్ ఈశ్వరమ్మ టు పార్టిసిపేట్.
0: ఆమె పేరు మొదలు ఈశ్వరమ్మ అని లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హర్ ఒరిజినల్ నేమ్ వాస్ నాట్ ఈశ్వరమ్మ.
0: కానీ కొండమరాజు ఇంటికంతా గొప్పవాడు.
1: కొండమరాజు ఇస్ ఎ గ్రేట్ మ్యాన్, ఎ నోబుల్ సోల్.
0: ఆయన అప్పుడు ఈశ్వరత్వంతో జన్మించిన కనుక ఈశ్వరమ్మ అని పేరు
1: పెట్టిడ్ టు దిస్ వరల్డ్ ఈశ్వర. షీఈస్ గివెన్ ద నేమ్ ఈశ్వరమ్మ.
0: అంటే క్రమక్రమేణా పెరుగుతూ ప్రపంచంలో సమాజంలో చాలా విశాలమైపోయింది.
1: డే బై డే ద నేమ్ హ్యాస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: ఈశ్వరమ్మ అంటే ఏమి? ఈశ్వరుడికి అమ్మ అనేటువంటి ఒక అర్థం.
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్ ఈశ్వరమ్మ? ద మదర్ ఆఫ్ ఈశ్వర, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఈశ్వరమ్మ అని పిలుస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ షీ హస్ బీన్ అడ్రెస్డ్ యాజ్ ఈశ్వరమ్మ సిన్స్ దెన్.
0: పిల్లలపైన ప్రేమతో ఉండినటువంటి యొక్క దీనితో ఈశ్వరాంబ అని చెప్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ ఫర్ చిల్డ్రన్ పీపుల్ థింక్ దట్ షీ ఇస్ నేమ్డ్ యాజ్ ఈశ్వరాంబ.
0: అట్టి పేరుతో ఆమె చరామణి అవుతూ ఉంటుంది అది ప్రపంచంలో.
1: షీ హస్ బీన్ క్వైట్ పాపులర్ బై దిస్ నేమ్ ఈశ్వరమ్మ.
0: ఎక్కడ పోయినప్పటికీ ఈశ్వరాంబ ఈశ్వరాంబ ఈశ్వరాంబ అని పిలిచేటువంటి వారు.
1: వేర్ ఎవర్ షీ గోస్ పీపుల్ అప్రోచ్ హర్ అండ్ కాల్ హర్ ఈశ్వరాంబ ఈశ్వరాంబ.
0: అంతా జరిగిన తర్వాత మరి మూడవ నెలలో ఈశ్వరమ్మ ఈ బిడ్డను ఎత్తుకుని కరణం సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది.
1: అండ్ ఈశ్వరమ్మ వెంట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ కరణం సుబ్బమ్మ క్యారీయింగ్ ద చైల్డ్.
0: ఆ సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
1: సుబ్బమ్మ ఈజ్ హైలీ వర్చువస్.
0: అందులో గ్రామానికంతా చాలా పెద్ద.
1: అండ్ షీఈస్ ఎల్డర్ ఇన్ దిస్ హోల్ ఆఫ్ విలేజ్, హైలీ రెస్పెక్టెడ్.
0: అటువంటి ఆమె చాలా గొప్ప గుణం అయిపోయి ఈశ్వరమ్మ కొడుకు.
1: అండ్ షీఈస్ బీయింగ్ వర్చువస్ వన్, షీ కుడ్ అండర్స్టాండ్ దట్ భగవాన్ is the son of Ishwaramma.
0: ఈ విధంగా జరుగుతూ వస్తుంటే కొంతకాలంలో ఆమెకు మనసు మార్పు వచ్చేసింది.
1: As things went on like this,

0: There was transformation in her.
1: భక్తులు వచ్చిన వారందరూ కూడాను ఆమె ఇంటిలోనే భుజించేటువంటి వారు.
0: In those days, all devotees stayed at her residence.
1: ఏది చేసినా గాని స్వామి కోసం చేసేది ఆమె.
0: Whatever she made, all preparations are for Bhagavan only.
1: నేను ఎప్పుడు కూడా ఇంటిలో ఉండేవాడిని కాదు.
0: Bhagavan never stayed at home.
1: కొండలు గుట్టలు తిరుగుతూ ఉండేటువంటి వాడిని.
0: Bhagavan used to move about all the mountains down the valleys.
1: నేను ఎక్కడ పోయినప్పటికీ ఆమె అన్ని చేసుకునేది, టిఫిన్ క్యాబ్ పెట్టుకునేది, నేను ఎక్కడ పోతే అక్కడ వెతుక్కుంటూ వచ్చేది.
0: సుబ్బమ్మ యూజ్ టు క్యారీ ఇన్ ఎ టిఫిన్ బాక్స్ ఆల్ హర్ ప్రిపరేషన్స్ అండ్ వెన్ క్లోజ్ టు భగవాన్ వేర్ ఎవర్ హీ వాజ్.
1: ఈశ్వరమ్మ కంటే కూడాను ఆమె చాలా గొప్ప ప్రేమ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కరణం సుబ్బమ్మ లవ్స్ భగవాన్ మచ్ మోర్ దాన్ ఈశ్వరమ్మ.
1: అప్పుడు ఈ విధంగా వస్తుండగా ఒకనాడు చెప్పింది.
0: As things went on like this, one day she declared,
1: Amma, ద్వాపర యుగము లోపల కృష్ణుడు పుట్టాడు, కానీ ఎవరికి పుట్టాడు? దేవికి దేవికి పుట్టాడు.
0: యు నో ఇన్ ద్వాపర ఏజ్ కృష్ణ వాజ్ బోర్న్ టు దేవకి.
1: కానీ పేరు వచ్చినది ఈ యొక్క యశోదకు.
0: బట్ ద నేమ్ రెప్యుటేషన్ కేమ్ టు యశోద.
1: బిడ్డలు కనేటువంటి యొక్క తత్వము తల్లికి తెలుసు, కానీ మరొకరికి తెలియదు.
0: The nature of the child is best known to the mother and none else.
1: కష్టపడటం నా వంతు, కరుణ చూచుటం నీ వంతు అని ఆ యొక్క కుంతీదేవి చెప్పేది.
0: And it was an appeal. It is my nature to put you to difficulties and it is your duty to confer grace upon me.
1: కాని ఆ గర్భం నుంచి పుట్టిన తక్షణమే బిడ్డ చాలా కేవ్వని ఏడ్చింది.
0: The moment child is born, there's a loud cry. Listening to the cries,
1: andaru kuda nu parigetti vacharu.
0: All ran and came close.
1: Endukante aa yedpe vere rakamainatundi yedpu.
0: Because that loud cry itself is mysterious.
1: Appudu andaru cheri kattagadapatiki aarthudichi chaala idiga chesaru.
0: All have assembled, paid their respects and obeisance.
1: కాని ఆనాటి నుంచి కూడాను క్రమక్రమేణ ప్రతి ఒక్కరు కూడాను నన్ను ఒక అతీతమైనటువంటి మానవునిగా నన్ను చూచేవారు.
0: Right from the beginning, Bhagavan is viewed transcendental, beyond this world.
1: ఇది సామాన్యమైన పిల్లవాడు కాదు.
0: He is no ordinary one.
1: ఇతను ఏదో ఒక శక్తివంతమైనటువంటి దీనిని కలిగినాడు.
0: పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఈస్ మైటీ విత్ డివినిటీ ఇన్ డెప్త్ ఇన్ హిమ్.
1: ప్రతి ఒక్కరు కూడాను నా వెంట పిల్లలందరూ పరిగెత్తిచ్చేవాళ్ళు.
0: ఆల్ విలేజ్ బాయ్స్ యూస్ టు రన్ ఆఫ్టర్ భగవాన్.
1: ఒకరు నేను ప్రశ్నించేటువంటి వాడిని, నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి.
0: స్వామి యూస్ టు పుట్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ఇట్ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్.
1: ఒక నాకు పెన్సిల్ కావాలని, పెన్నుల్ కావాలని, టీపీ కావాలని, అపార్ట్మెంట్ కావాలని ఒకరిగా కోరేటువంటి వారు.
0: ఈచ్ వన్ వాంటెడ్ లైక్ దిస్. వన్ వాంటెడ్ పెన్, అనదర్ వాంటెడ్ పెన్సిల్, అనదర్ వాంటెడ్ స్వీట్స్, లైక్ దట్.
1: అడిగినవన్నీ ఒట్టి ఖాళీ బ్యాగ్ నుంచి తీసి ఇచ్చేటువంటి వాడిని.
0: స్వామి యూస్ టు పికప్ ఫ్రమ్ ది ఎంప్టీ బ్యాగ్ వాట్ ఎవర్ దట్ హ్యావ్ బీన్ రిక్వెస్టెడ్ బై హిస్ boy.
1: నా దగ్గర ఒక నయా పైసా లేదు.
0: భగవాన్ వాజ్ నాట్ హ్యావింగ్ విత్ హిమ్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
1: కానీ ఇన్ని ఇస్తుంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పిల్లలు వాళ్ళ వాళ్ళు నవ్వుకునేటువంటి వాళ్ళు.
0: When Bhagavan was giving all these things out of the empty bag, they were wondering where from they come.
1: ఒకనాడు నేను అక్కడ బ్యాగ్ పెట్టి నేను లోపల వెళ్ళాను.
0: One day Bhagavan kept bag aside and went in.
1: బ్యాగ్ అంతా చూచారు.
0: They searched all over the bag.
1: ఈ పిల్లలంటే సామాన్యులు కాదు.
0: Boys are not ordinary.
1: అన్ని చూచారు.
0: They searched all over.
1: ఎక్కడే కానీ ఒక పిన్ కూడా చిక్కలేదు.
0: They could not get even a single pin.
1: అప్పుడు ఓహో ఇవంతా ఎక్కడి నుంచినో వస్తున్నాయి అని ఆశ్చర్యపడ్డారు.
0: Then they were very much surprised to know that they have come from somewhere.
1: ఎక్కడ నుంచి వస్తున్నాయి?
0: Where do they come from?
1: పొంది తల్లి ఏమైనా ఇస్తున్నా అంటే తల్లి దగ్గర కూడా నా ఉన్నాయి ఆ పైసా లేదు.
0: Is mother giving? No. She is not having any money. Single paisa.
1: ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంతా నా వెంట ఎప్పుడు తిరిగేటువంటి వారు.
0: Right from childhood, Bhagavan was surrounded by boys, many other boys.
1: క్రమక్రమేణ స్వామి పేరు దినదినములకు పెరిగిపోతూ వచ్చింది.
0: Bhagavan's name was spreading day by day.
1: ఈ పెరుగుతూ వచ్చే కొద్దీ కొంతమందికి అసూయలు పుట్టాయి.
0: As this was happening, some felt jealous of him.
1: Jealousy.
0: Some developed jealousy in
1: him. ఈ జెలసీ పుట్టి పుట్టి పుట్టి కట్టగలపడికి ఈ ప్రపంచమంతా వ్యాపించిపోయింది.
0: This jealousy led to further expansion of his name and reputation.
1: ప్రతి దేశం వారు కూడా వారి వారి సంవత్సర దినం వచ్చినప్పుడు పుట్టుబతికలు వచ్చటము, పుట్టుబతి లోపల ఫంక్షన్ చేసుకోవటము, ఆనందంగా వెళ్లిపోవటము.
0: People from different countries, they started assembling here, celebrating their annual functions.
1: అన్ని మతముల వారు కూడా ఇక్కడ చేరేటువంటి వారు.
0: People of all faiths and religions assembled here.
1: ఇంతే కాకుండా,
0: not only this,
1: అనేక రకములైనటువంటి కథలు కూడా కల్పించేటువంటి వారు, విరుద్ధమైనటువంటి కథలు.
0: In fact, they started spreading some rumors which are contradictory to the divinity.
1: మరి కొంతకాలమైన తర్వాత మహమ్మడన్స్ వచ్చారు.
0: That will be followed by Mohammedans gathering here.
1: ఇక్కడ వచ్చి స్వామి మా పండుగ కూడా ఇక్కడే చేసుకుంటాము అన్నారు.
0: They also said, we'll have our celebration here in this campus.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మతం వారంతా వచ్చి చేరిపోతూ వచ్చారు.
0: Like that, followers of every religion gather here.
1: చెప్పాను, all are one.
0: Bhagavan says, all are one.
1: మతములన్నీ వేరు,
0: religions are different.
1: మార్గము ఒకటి,
0: but the path is one.
1: వస్త్ర భేదం వేరు, వస్తు ఒకటి.
0: Yarn is different, but cloth is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒకటి.
0: Jewels are many, but gold is one.
1: కనుక బంగారం ఒకటి, ఆ ఆత్మతత్వము ఒక్కటే.
0: That consciousness, gold, is one and the same.
1: ఈ విధంగా వచ్చేటప్పటికి మొన్న కొంత లండన్ లోపల ఒక విధమైనటువంటి సభ జరిగింది.
0: Recently there in London, a big conference was held.
1: అక్కడ కూడా విరుద్ధమైనటువంటి భావం పెరిగిపోయింది.
0: There also developed a sort of negative attitude.
1: వారి మతం పెరిగిపోతుంది అని కొంతవరకు జెలసీ అభివృద్ధి అయిపోయింది.
0: దే డెవలప్డ్ ఎ టీంజ్ ఆఫ్ జెలసీ.
1: ఈ జెలసీ వల్ల అనేక రకముగా దేనిపోయి పిచ్చి పిచ్చి లెటర్స్ అంతా రాయటము, లెటర్స్ లోపల వచ్చేటువంటి చెడు విషయాలంతా కూడా పేపర్స్ లో వేయటము, ఈ విధంగా జరిగింది.
0: ఇట్ సో హ్యాపెన్ దేర్ దే స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఆల్ దట్ ఇస్ ఫాల్స్, ఆల్ దట్ ఇస్ టోటల్లీ రాంగ్, ఆల్ దట్ ఇస్ కంప్లీట్లీ నెగటివ్.
1: అప్పుడు కొంతమంది చేరారు.
0: At that moment some had assembled.
1: సూరి అని మీకు తెలుసు.
0: There in London.
1: సూరి. ఆయన దీన్ని ఎదుర్కొన్నాడు.
0: He faced this challenge.
1: ఎదుర్కొని వారితో ఎన్నో విధములుగా వాదించారు.
0: And he started arguing with everybody.
1: అనేక చెడ్డ రకమైనటువంటి విషయాలంతా రాస్తూ వచ్చారు.
0: And he started writing against all that is false.
1: కట్టగలపడి నిలిచిపోయింది.
0: Ultimately situation is pacified.
1: సత్యసాయి బాబాను పరీక్షించిందంటే సత్యసాయి బాబా దగ్గర ఉండి దాన్ని నిబిదాలు అనుభవించి దాని తర్వాత మీరు రాయాలి, కానీ ఎవరి మాటలో విని ఏ గాలి మాటలతో మీరు ఈ విధంగా ప్రచారం చేయటం మంచిది కాదు అన్నాడు.
0: ఇట్ వాజ్ క్లియర్లీ రిటన్, come to Bhagavan Sri Satya Sai Baba, stay here, experience him, and then only write or declare.
1: ఎవరి మాటలో వింటే ఏం వస్తుంది? వాడేమి చూచారా? వాడెవరైనా విన్నారా? ఎవరికి ఎవరికి సంబంధం? వారి మాటలే వారికి నమ్మకం లేదు, అలాంటిది ఇతరుల మాట నమ్ముతారు.
0: యు కెనాట్ క్యారీడ్ అవే బై ద గాసిప్ హియర్ సే వెన్ యూ డోంట్ బ్యాంక్ అపాన్ యువర్ ఓన్ వర్డ్ హౌ డు యూ లిసన్ టు అదర్స్.
1: ఈ విధంగా ప్రచారం జరుగుతూ వచ్చేసేసి
0: అండ్ దిస్ హాస్ బీన్ ద ప్రొపగాండా దేర్.
1: ఇది క్రమక్రమేణా అన్ని కంట్రీలకు ప్రాప్తిపోయింది.
0: అండ్ దిస్ హాస్ స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్ టూ.
1: ఇండియా కూడా వచ్చేసేసింది.
0: ఇట్ రీచ్డ్ ఇండియా ఆల్సో.
1: బుర్రలు వేరు వేరు,
0: ది హెడ్స్ ఆర్ డిఫరెంట్,
1: థాట్స్ వేరు వేరు,
0: థాట్స్ వేరీ.
1: కనుక అందరు కూడా ఏకమైపోయారు.
0: What happened ultimately, all of us are into all of them.
1: విదేశీ పత్రికలను వీళ్ళు అనుసరిస్తూ వచ్చారు.
0: In fact, they have been following all that is false.
1: విదేశం యొక్క వార్తలను అనుసరిస్తూ వచ్చారు.
0: They have been following all that is alien to them.
1: కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు.
0: In fact, they have no experience on their own.
1: ఈ విధంగా చేస్తూ చేస్తూ క్రమక్రమేణా వాళ్ళు ఎట్టయినా కానీ ఈ పేరును తగ్గించాలి అని పట్టుదల పట్టారు.
0: They have determined to defame him.
1: కానీ ఎవరి చేత కాదు.
0: It is impossible for anybody to defame
1: him. ఈనాడే కాదు, ఏనాటికైనా కూడాను దీనిని పేరు ప్రతిష్టలకు ఎవరు కూడాను లొంగిపోవచ్చుందే కానీ దీన్ని సాధించడానికి ఎవరి తరము కాదు.
0: Not only now, any time in future, there will be no blemish, there will be no spot, and the prestige and the dignity, the esteem of avatarhood will never diminish, can never be reduced.
1: Sai anetvantidi eppudiki shashvatamainatundi.
0: But there's one thing that's permanent and eternal.
1: Ee Sai anetvanti pedamlo ఎవరు కూడా నువ్వు మార్చలేరు.
0: ద నేమ్ సాయి నన్ కెన్ చేంజ్.
1: తోచినట్టుగా మాట్లాడవచ్చును.
0: యూ కెన్ స్పీక్ యాజ్ యూ లైక్.
1: నాలుకకు ఎముకలు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ టంగ్ ఇస్ నాట్ సపోర్టెడ్ బై ఎనీ బోన్.
1: కనుక అది ఎట్టంటే అట్టు తిరుగుతుంది.
0: ద టంగ్ కెన్ టర్న్ ఇన్ ఎనీ వే.
1: ఇంతే కాదు, ప్రపంచం ఎందు కూడాను కాచిన చెట్టుకే రాడు దెబ్బలు.
0: In this world, you notice, it is the tree that bears fruits will be pelted at by stones.
1: ఆ కాచిన మంచికి అన్ని విధాలా మంచి చేసేటువంటి వారికి ఎన్నో వస్తుంటాయి.
0: Just as the fruit bearing tree, all those that are great will face difficulties of this sort.
1: కనుక ప్రతి దాని అందు కూడాను ఈ విరుద్ధమైన కష్టములకు నష్టము, ఆదాయములకు కీడు కలుగుతూనే ఉంటాయి.
0: అండ్ దేర్ఫోర్ దేర్ బి ఛాలెంజెస్ ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ గ్రేట్, ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ సూపర్బ్, బికాస్ దే ఫేస్ సో మెనీ ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
1: అన్ని వచ్చినప్పటికీ మనం సత్యం పైన ఆధారపడినప్పుడు ఎవరు కూడా ఏ విధి కూడాను దాన్ని కదిలించలేదు.
0: అండ్ ద ట్రూత్ ఈస్ ద బేసిస్. ట్రూత్ విల్ ఆల్వేస్ ట్రయంఫ్. నన్ కెన్ అబ్జెక్ట్ ఆర్ స్టాండ్ ఇన్ ఇట్స్ వే.
1: ట్రూత్ తో ఎంతో మంది పోరాడినప్పటికీ వారు దాన్ని సాధించలేరు.
0: నన్ కెన్ అచీవ్ ట్రూత్. అండ్ ఇట్స్ ద ట్రూత్ దట్ విల్ సస్టైన్, దట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్.
1: కనుక మీరు ఈ సత్యమును సత్యంగా పెట్టుకోండి.
0: సో హోల్డ్ ఆన్ టు దిస్ ట్రూత్, క్లింగ్ ఆన్ టు దిస్ ట్రూత్.
1: దాని తర్వాత ఏం జరిగినా జరుగుతుంది,
0: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ ఆర్ బౌండ్ టు హ్యాపన్.
1: సత్యంతో నిలిచినటువంటి వాడికి విజయం తప్పింది కాదు.
0: A man of truth will always win.
1: కనుక సత్యాన్ని వదలకుండా ఉండాలి.
0: Thou never give up truth.
1: అందుకోసమని భగవంతుణ్ణి ట్రూత్ ఈస్ గాడ్ అన్నారు.
0: Therefore, who is God? Satya is the truth. Truth is God.
1: ఆ ట్రూత్ ని ఎవ్వరు కూడా కదిలించలేరు.
0: This truth is unshakable.
1: ఈ ట్రూత్ ఎక్కడి నుంచి పుట్టింది?
0: What is its origin, the truth?
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: There is no other dharma beyond truth.
1: ధర్మం నుంచి ట్రూత్ వచ్చింది. ఆ ధర్మం అనేటువంటిది శాంతిని పెంచింది.
0: And it is the way dharma that confers shanti, peace.
1: Peace అనేది ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get peace?
1: శాంతి లేకపోతే వాడు క్షణమైన జీవించలేడు.
0: Without peace, man cannot live for a moment of time.
1: కనుకనే త్యాగరాజ చెప్పాడు, శాంతము లేక సౌఖ్యం లేదు.
0: So Tyagaraj said, there cannot be happiness without peace.
1: శాంతిని పోషించుకుంటుపోతే ఆ శాంతి లోపలే ప్రేమనే ఉద్భవిస్తుంది.
0: When you develop this peace, all the rest of things naturally follow.
1: Anandame labhistundi.
0: It ends up in conferring bliss, ananda.
1: Truth anetundi anta anandamaina.
0: Truth is blissful.
1: Dannunchini ahimsa.
0: That gives rise to ahimsa, non-violence.
1: Anaga himsa unnatundi vaadu ఈ హింసకి పోలేదు.
0: There's no scope for any violence or himsa.
1: ప్రేమ ఉన్నటువంటి వాడికి హింసించాలనే భావమే రాదు.
0: A man of love will never entertain violent thoughts.
1: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఐదు కూడాను మంచి ప్రాణములు.
0: Therefore Bhagavan wants us to know that these are five cardinal principles, life breaths, satya dharma shanti prema ahimsa.
1: Ivi manavuni yokka pradhanamainatundi gunamulu.
0: These are supposed to be the main qualities of mankind.
1: Kanukane ee naadu human values penchali.
0: Therefore there is dire need to develop human values.
1: Kanukane ee naadu satya dharma prema shanti yanu మనం పెంచుకుంటూ పోవాలి.
0: We have to develop faster, grow more of these human values.
1: అప్పుడే ఈ దేశమందు శాంతి అనేటువంటిది తప్పక జరుగుతుంది.
0: Then only this country will establish peace eternal once for all.
1: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడాను ఆశ ఆశ ఆశ ఆశ.
0: All over, wherever you go, you find desire controlling.
1: Desires ఒక లిమిటే లేదు.
0: Desires are growing limitlessly.
1: ఒక డిగ్రీలో కానీ ఒక ఆశలో కానీ ఒక వాంఛలో కానీ ఏమాత్రం ఒక పరిమితం లేదు.
0: In any area of human life, in all our endeavors, there seem to be no limit at all.
1: ఎంత చదువు చదివినప్పటికీ ఇంకా చదవాలి చదవాలి చదవాలి.
0: In spite of learning, one wants to learn, study more and more.
1: కాలంని వ్యర్థం చేసుకునేటువంటి వాడే ఈ చదువు ఊరికి చదవాలి చదవాలి చదవాలి పోతుంటాడు.
0: People waste their time by constantly studying, reading more and more.
1: కానీ నిజంగా ఒక దాంతో తృప్తి పడండి, చదువుపైన ఏమాత్రం ఆశ ఉండదు.
0: But in fact, if it doesn't give you self-satisfaction, the mere study is useless.
1: కనుక మీరు చదువు కోసమని మీరు పాటుపడకండి.
0: Therefore don't concentrate on study only.
1: ఈ చదువులంతా ఇప్పుడు భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క చదువులు.
0: The studies that you acquire here, they're secular, they help for your living.
1: అసలు మన భారతీయుల యొక్క మానవతా గుణములు మూడు, నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము. ఈ మూడు గుణములను ఈ కవులు చంపి పెట్టారు.
0: And in fact there are three main principles, objectives of education according to Bharat culture. They are, one is spirituality, other morality, and third dharmic righteous.
1: ఈ మూడింటిని మన కవులు దాన్ని పూర్తి నిర్మూలన చేశారు.
0: All our authors have not given place to these three values.
1: కనుకని ఈనాడు ఏమి చదువు చదివినా గాని ఏమి ప్రయోజనం లేదు.
0: Therefore, in spite of very high learning, we are not progressing.
1: పుస్తకములు పఠించితిని.
0: I have gone through books.
1: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
0: I have read thoroughly all sacred texts.
1: నిష్ఠురమైన విద్యలను నేర్చుతిని గర్వమేద.
0: Why do you pride yourself that you are an expert in all knowledge?
1: నీ ప్రస్తుతమైన హస్తమందు ఉండినటువంటి గుణములు పోషించుకోలేనటువంటి వాడు ఏ చదివిన ప్రయోజనం ఉండదు.
0: ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ పే ఓబెసన్స్ టు గాడ్ అండ్ ఇఫ్ యూ కాంట్ వర్క్, వాట్ ఫర్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్?
1: దైవ ప్రీతి ఒకటి మాత్రమే పెద్దదిగా పెట్టుకోండి.
0: Therefore, keep one thing as main thing, the love of God, which you should develop more and more.
1: ఆ ప్రేమ ఒక్కటి మీరు నిలుపుకుంటే,
0: with that divine love,
1: అన్ని సరిపోతాయి.
0: Everything would be appropriate and correct.
1: ఆ ప్రేమ లేకుండా ఎన్ని పెట్టుకున్నప్పటికీ అన్ని కనెక్షన్లు అంతా కూడా నాశనమైపోతాయి.
0: Without that divine love, whatever you may have, they are sure to vanish.
1: ఆ డివైన్ లవ్ మెయిన్ స్విచ్.
0: Therefore, this divine love is the main switch.
1: A main switch off chesi enni barsu vittagai manavul.
0: If you put off the main switch, no matter whatever you do with the remaining switches.
1: Dani ando petti ee switch uttiragani light vastundi.
0: If the main switch is on, the rest of the switches are functional.
1: Kaga main switch manavuniki manavutundi.
0: Therefore, the main switch for mankind is this humanness or human quality.
1: Anduvalane Ishwaramma chaala kaalamu ento swami tarchukuntu undedi.
0: Ishwaramma thought of Bhagwan for very very long time.
1: Lobaliki vellindi plan chesindi kaapi teesukundi varanada vachukundi
0: and just gone in. She had her bath, she rested and sat there in the veranda.
1: Veranda lo kucchoni swami swami swami ani pichindi.
0: While sitting there in the veranda, she said swami swami swami
1: moodu pariyayam pichindi.
0: She called Bhagwan swami swami 3 times.
1: Vastunnanu vastunnanu annaru.
0: Bhagwan said I'm coming.
1: Vastunnara meeru ani cheppindi.
0: She said, are you coming?
1: Yes, I'm coming.
0: Swami said, yes, I'm coming.
1: Coming ani daggariki digi pettigal digi daggariki vachanu.
0: Swami climbed down the steps and came close to her.
1: Chei pattukundi
0: and she held his hand.
1: Kantiniri kaarchindi
0: and she was shedding tears.
1: Kannu mosindi.
0: He closed her eyes.
1: Kani, not crying, the happiness.
0: She was extremely blissful.
1: Kannu mosindi.
0: And she closed her eyes, breathed her last.
1: Ee life undinanta varike ee oka deham.
0: This body is valuable so long there is life.
1: Life potane body emi prayojanam kanato samanam.
0: The moment life is gone, body is useless.
1: Ippudu tachimi cheppanu. డ్రైవర్ చెప్పి బాడీని పుట్టుబతి తీసుకుని పోవస్తుంది.
0: దెన్ భగవాన్ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ద బాడీ బి టేకెన్ టు పుట్టబర్తి.
1: ఈ విధంగా ప్రతి దానికి కూడా బాడీ బంధన.
0: బాడీ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బాండేజ్.
1: ఆ బాడీని భగవంతునికి అర్పితం చేస్తే ఏ బంధన ఉండదు.
0: దెన్ వన్స్ ద బాడీ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్, it is not bondage.
1: Senses kuda andulini nichipothayi.
0: The senses also will not be so powerful.
1: Ee matram kuda chalaname undadu.
0: There will be no movement at all.
1: Kani appudappudu vastuntayi konni.
0: Certain things do happen in the course of life.
1: Vachinavi matramu tri bhagavantuni tappite tappaga evvariki teliyadu.
0: Whatever that happens in your life, then once it is offered to God, nothing can shake you or worry you.
1: Prema sarupulara,
0: embodiments of love.
1: Meerandaru kodanu chadivedi chadavandi idi laukikamaina bhautikamaina chadavudu.
0: Yes, certainly acquire knowledge, study well, learn what all you are supposed to.
1: Ee bhautikamainatvanti peru kodanu sampadinchukovali.
0: The worldly possessions, acquisitions, no doubt are necessary.
1: Indigitu tallidandulu dinni aashrayinchu untaru.
0: In fact, parents have very high expectations.
1: Vaari kuda tripti padali.
0: You should satisfy, please your parents.
1: Matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, అది దేవుడు.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
1: మీరందరినీ అంత సంతృప్తిపరిచి
0: యు షుడ్ ప్లీజ్ దెమ్ ఆల్.
1: నీవు సంతోషంగా ఉండినప్పుడే
0: అండ్ యూ ఆల్సో బి హ్యాపీ,
1: దైవం కూడా నీకు ఆనందాన్ని అందిస్తాడు.
0: అండ్ గాడ్ ఆల్సో విల్ మేక్ యూ మోర్ హ్యాపీ.
1: కానీ ఆ భావన, ఆ ప్రేమను మాత్రం లేకుండా ఎన్ని చదువులు చదివినా గాని ప్రయోజనం లేదు.
0: Without divine love within you, all your learning is useless.
1: Kanuka, meer motta motta adavasini chadavandi ee vayasulo appa.
0: At this age, study well what you are supposed to.
1: Ee bhautikamaina jeevitamlo kudanu manchi peru techukovali.
0: In this world, it is absolutely necessary to get a good name.
1: Manasikanga meer nijamainatuvanti oka keertini sampadinchali.
0: You also earn reputation in society.
1: ఇదే నేను ఆశించేది.
0: This what Bhagavan wants from you, that you should get a good name.
1: మీరు గొప్ప విద్యావంతులు కావాలని నేను కోరడం లేదు.
0: He doesn't want you to be simply highly educated.
1: ఇంకా ఎందరో చదివారు.
0: Many people, educated people.
1: కానీ వీళ్ళందరూ ఏం చేశారు జగత్తుకు?
0: What is that they have done to student community?
1: ఏమి చేయలేదు.
0: They have not done anything, students.
1: మీరు సేవ చేసి
0: better you work hard.
1: సమాజం మీకు సంతోషం పెట్టండి.
0: Make society happy.
1: సొసైటీని హ్యాపీగా చేసినప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
0: When once you make the society happy, your life is redeemed.
1: కనుక సొసైటీకి తగినటువంటి సహాయం చేయండి.
0: Therefore render all possible help to the community, society.
1: అప్పుడే స్వామికి చాలా ఆనందం.
0: Your service to society will make Bhagavan extremely happy.
1: కనుక మీరందరూ చదవండి, పెండింటి చేసుకోండి, బిడ్డలు కనండి, కానీ ఆనందంగా ఉండండి. దైవచింతన మాత్రం మానకండి.
0: యు స్టడీ వెల్, గెట్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ ఇన్ జాబ్స్, గెట్ మ్యారీడ్, హ్యావ్ చిల్డ్రన్, బట్ యెట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ యు షుడ్ బి హ్యాపీ. నెవర్ ఫర్గెట్ గాడ్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: దైవాన్ని మరచినటువంటి ఒక మార్గము ఏ మార్గమైనా సరే పట్టి సాధించండి.
0: బై ఫర్గెటింగ్ గాడ్, వాట్ ఎవర్ పాత్ యు మే ట్రెడ్, యు విల్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: అది స్వామి యొక్క ఈనాడు ఆశీర్వాద పదము.
0: భగవాన్ బ్లెసెస్ యు ఆల్ సచ్ దట్ యు విల్ నెవర్ ఫర్గెట్ గాడ్, దట్ యు విల్ హోల్డ్ ఆన్ టు గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: ఈ నామము అందరికి కూడా చాటండి. ఈ నామములు వీధి వీధి చాటండి.
0: యు స్ప్రెడ్ ద మ్యాచ్లెస్ గ్లోరీ ఆఫ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ స్ట్రీట్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ కార్నర్.
1: అప్పుడే అందరి ఎందు కూడాను దైవత్వం ఆవిర్భవిస్తుంది.
0: దట్ గివ్స్ రైజ్ టు ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ విదిన్.
1: క్రమక్రమేణా ఇంకా సమీపానికి వచ్చేకూడదు, మరింత అధికం కావాలి.
0: As you come closer and closer, you need more of light and effulgence.
1: అప్పుడు అది మరింత ధన్యమైనటువంటిది.
0: That leads to fulfillment of life in a greater measure.
1: ఈ లౌకికమైన సుఖాలు సుఖాలు కాదు.
0: The worldly pleasures are not real.
1: ఈనాడు సుఖం అంటారు, రేపటి దినం కష్టం అంటారు.
0: Today you may find it difficult, but tomorrow you will find it simple and easy.
1: Today sun puttadu antaru, sun puttadu.
0: Today you are so happy because you have a son. Son is born in the family.
1: Anaru santoshanga untadu.
0: You are very happy that day.
1: Rendu dinme son anistadu.
0: The following day, by mishap, the son may die.
1: Tatchame irustadu.
0: Immediately he starts crying.
1: ఈ నవ్వు ఏడుపు ఎంతసేపు క్షణకాలం.
0: What is the distance, time gap between the smile and the tear? Just a moment.
1: Kalukaka, janmam anetundi chaala easy anetundi.
0: Therefore the human life is so transient, momentary.
1: Mahakuru janna janna yavana garvam.
0: You cannot pride yourself because of your age, because of your progeny, because of your youth. All that would be in vain ultimately.
1: Kanuka vidyarthulara meeru chiranjeeviluga undandi.
0: Bhagavan wants all students to be happy and blissful.
1: Anandanga jeevinchandi.
0: Lead a happy life.
1: Samaja seva cheyandi.
0: Serve the society.
1: సొసైటీ సేవ చేసినట్టు అది దైవ సేవగా భావించండి.
0: కన్సిడర్ సర్వీస్ టు సొసైటీ యాజ్ సర్వీస్ టు గాడ్.
1: ఇది ఏ మీకు నిజమైనటువంటి ఒక శాంతి అందించేది.
0: సర్వీస్ టు సొసైటీ ఓన్లీ కన్ఫర్స్ ట్రూ పీస్.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: రజు కాన హృదయాన ప్రేమను గట్టి పెరచు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఫర్ మ్యాన్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ ఆఫ్ సత్య ధర్మ అహింస అండ్ శాంతి అండ్ ప్రేమ ఆర్ వెరీలీ లైక్ ద ఫైవ్ ప్రాణాస్, ద పంచ ప్రాణాస్, ద క్వింటెసెన్షియల్స్, ద లైఫ్ గివింగ్ ఫోర్సెస్. అమాంగ్స్ దీస్ ఫైవ్ అగైన్ లవ్ ఇన్ డీడ్ విచ్ ఇస్ ద నోబ్లెస్ట్ and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish, and sustain this element of love.
2: Divyatma Swarupulara.
1: Embodiments of the Divine Atma.
2: Manava janma chala utrushtamainatundi.
1: This life of a human being is rather difficult to get.
2: ఇది మేధ వికాసమునందు కూడాను పుడమియందు గల జీవులన్నింటి యందు ఈ మానవత్వము ఉత్తమ స్థానమునందు ఉన్నది.
1: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
2: Aite manavudu prakritikanga durbaludu.
1: But in a manner of speaking, man is a weakling.
2: Antiye kaadu tana yokka jeevitamu parimitamainatundi.
1: But not only that, his life has to come, it has an end.
2: పరిమితమైన జీవితమునందు దుర్బలమత్వమైనటువంటి మానవత్వమునందు దివ్యత్వాన్ని ప్రకటింపజేసుకునేటువంటి ఆత్మశక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
1: But then in this life which has an upper limit and which is basically a weakness all around, there is this power of the Atma, the ఆత్మశక్తి in man and man alone.
2: అయితే మేధా వికాసముతో కూడినటువంటి మానవుడు పరిమితమైనటువంటి జీవితమునందు ఈ మేధాశక్తిని సార్థకము గావించుకునేటువంటి ప్రవక్తని ఎందే తన జీవితమును అంకితము గావించాలి.
1: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
2: ప్రాచీన కాలము నుండి భారతదేశములో ఈ పంచసూత్రములను ప్రాణములుగా భావించి ప్రచార ప్రబోధములు కలిపినటువంటి పవిత్ర దేశము ఈ భారతదేశం.
1: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
2: భారతదేశమునందు అనేక సాంప్రదాయములు, అనేక తెగలు, అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశము భారతదేశము.
1: This land of Bharat is once again a land rich in tradition, rich in customs, and therefore, though it has been having these things like caste and religion, it has nevertheless sustained itself against the onslaughts of time.
2: ఏకత్వమే భారతీయుని యొక్క లక్ష్యము.
1: And has realized the principle of oneness in the many.
2: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు భారతదేశం యొక్క సాంప్రదాయమును అనేక రీతులుగా కల్పనలు చేసి దీన్ని వంచడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
1: బట్ దోస్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రిచ్ ట్రెడిషన్ హావ్ ట్రైడ్ టు గివ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మిస్ ఇంటర్ప్రిటేషన్స్ టు దిస్ ఏన్షియంట్ ల్యాండ్.
2: అన్ని మతములను, అన్ని తెగలను, అన్ని సాంప్రదాయములను, అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
1: The great divine principle which is there to be found only in this ancient land is that amongst all these differentiation of religion, caste, traditions and norms, there is a basic oneness of purpose.
2: Adiye mana samskruti.
1: And that is this rich culture of ours.
2: Naranji pandiyandu aneka tonalu veru veruga kanipistuntai.
1: In an orange fruit
3: you can come across the different entities which you
2: are. Aite tanalu veru veruga kanipinchinappatikini paina annintini ekatvanga kattapadinatvanti oka charmam okkati.
3: There are different pieces, no doubt, making up this orange fruit, but the skin that covers them all is one and the same.
2: Ade vidhamugani anni matamulanu anni sampradayamulanu anni tagalanu anni kulamulanu kodanu ekatvanga bhavinchi kulamu pradhanamu kaadu kulame pradhanam ani bodhinchinatvanti desamu Bharat desamu.
3: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
2: Jati kante niti mukhyamaniyu, matamu kante mamata abhivruddhiyaniyu, bodhinchinatvanti desamu Bharatiya samskruti.
3: Rather than the race, it is the character which is important, and rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
2: మతము ప్రధానము కాదు మమత ప్రధానము.
3: రిలిజన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ సో మచ్ యాజ్ యువర్ ఫీలింగ్ వన్ విత్ యువర్ సెల్ఫ్.
2: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే దీనిలో ముఖ్యము.
3: యువర్ కాస్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, యువర్ రేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ యువర్ క్యారెక్టర్ ఈస్ ఇన్ డీడ్ ఇంపార్టెంట్.
2: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
3: ద హ్యూమన్ నేచర్ ఇస్ దాట్ వెరీన్ యూ ట్రై టు ఫర్దర్ ది కాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, స్ట్రెంగ్థెన్ ఇట్.
2: కనుక సత్య ధర్మ అహింస శాంతి ప్రేమలు అనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
3: దేర్ఫోర్ ది వెరీ ఎసెన్షియల్ వైటల్ లైఫ్ గివింగ్ ఫోర్సెస్ టు మ్యాన్ ఆర్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య ధర్మ అహింస శాంతి అండ్ ప్రేమ.
2: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వీక్షింపజేసి ప్రకటింపజేసి ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
3: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
2: Manavuniki charitra pradhanamu.
3: For man, history is important.
2: Vyaktitvam aadharamu.
3: His own individual nature is the key.
2: Jatiyata mukhyamu.
3: His sense of patriotism is important again.
2: Pavitram aadharamu.
3: Sacredness is again his guiding principle.
2: Aikamatyame deeni yokka pradhana tattvamu.
3: And the principle of unity is the key to this.
2: Kanukane charitramu vyaktitvamu జాతీయత దివ్యత్వము ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు భారతీయుని యొక్క శాస్త్రములు.
3: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్, వన్స్ హిస్టరీ, క్యారెక్టర్, వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ద లైక్.
2: దీనిని పురస్కరించుకుని ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము హిందూ దేశము అని పేరు పెట్టూ వచ్చారు.
3: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ ద రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ this land of Bharat has also been called the land of Hindu land. Hindu
2: angleyulu ee Hindu desam ani peru pettinappatikini Bharatiya sampradayamunu evvarukonu ee maatram kodanu maarchutaku veelu kaadu cherchutaku alavi kaadu.
3: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
2: Indulo kodanu varu teliyaka vanchinchi దీన్ని హిందూ అనేటువంటి పదములు ఏర్పరిచినప్పటికీ ఇందులో కూడాను పంచప్రాణ సూత్రములు ప్రకాశించుచే ఉంటున్నవి.
3: దో ఆర్ ద ఫార్మ్ ఆఫ్ డిసీట్ దే గేవ్ దిస్ నేమ్ హిందూ, దే హ్యావ్ అన్విటింగ్లీ గివెన్ టు అస్ అగైన్ ఇన్ దిస్ టర్మ్ హిందూ ద ఫైవ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్.
2: ఆంగ్ల భాషలో HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
3: నౌ దిస్ వర్డ్ హిందూ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ లెటర్స్ HINDU.
2: హెట్ అనగా హిస్టరీ,
3: ఇట్ స్టాండింగ్ ఫర్ హిస్టరీ.
2: ఐ అనగా ఇండివిజువల్ అనగా వ్యక్తిత్వము.
3: ఐ స్టాండ్ ఫర్ వన్స్ ఇండివిజువాలిటీ.
2: ఎన్ అనగా నేషనాలిటీ అదే జాతీయత.
3: ఎన్ స్టాండ్ ఫర్ నేషనాలిటీ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
2: డి అనగా డివోషన్ అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
3: డి అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
2: అదే దివ్యత్వము.
3: దట్ ఈస్ యువర్ డివినిటీ.
2: యు అనగా యూనిటీ.
3: And U stands for the word unity.
2: Kanuka ee hindu aneetundi padamulandu kudanu history, vyaktitvamu, jatiyata, divinity, unity aneetundivi ee panchapranamulu panchasutramuluga ninchi unnavi.
3: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
2: Ee unity ne mochamaniyu.
3: This unity is indeed liberation.
2: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు.
3: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
2: మన వ్యక్తిత్వమే నిజమైనటువంటి యొక్క జాతీయతనియు.
3: One's own individuality connotes one's own sense of belonging to the country.
2: ఈ వ్యక్తిత్వాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వములలో ఆవిర్భవిస్తుందనియు.
3: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
2: ఇట్టి దివ్యత్వమే మోక్షమునకు ఆధారమనియు ప్రబోధిస్తూ వచ్చింది.
3: Rather, there will be a thing like divinity. And only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
2: ఇందులో ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములుగా భావిస్తూ వచ్చారు.
3: Then again, we have these purusharthas in the form of dharma, artha, kama and moksha.
2: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మానవులు ధర్మార్థములను విసర్జించి కామమునే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యమును చేసుకుని తద్వారా జీవితమును గడుపుతూ వస్తున్నారు.
3: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
2: Dharma mokshamulu variki emo arthame kavatam ledu.
3: One does not really understand what these two terms mean, dharma and moksha.
2: Madalu leka kommalu ee reetiga puttagalavu.
3: Without roots in the first place, how can you think of the branches?
2: Artha kamamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏనాటికైనా కిందికి దిగక తప్పదు.
3: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ, సూనర్ దెన్ లేటర్ హీ హాస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
2: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
3: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ, దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్, హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ప్రైజ్ ఇన్ ఫ్యూటిలిటీ.
2: ధర్మ మోక్షములను లక్ష్యం నన్ను ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా నువ్వు గుర్తించాలి.
3: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your life on artha and kama.
2: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
3: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
2: Antarathanni vicharinchatam ledu.
3: He does not go for the significance contained
2: oka chinna vishayam.
3: Here is a small example.
2: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
3: Now we tend to rejoice at the fact that the sun has risen.
2: Kaaranam,
3: what's the reason?
2: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevithamunu aanandamainatundi jeevithanga gadapalani mana yokka vaanchya.
3: Because it's our desire that we undertake the daily tasks assigned to us and thereby derive some joy and happiness.
2: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసం.
3: బికాస్ వీ టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
2: ఈ కర్మలన్నీ కూడా కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
3: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
2: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కాయమునకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
3: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
2: Aithe meeriki telisinatundi artham inti karmaacharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka vishranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
3: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
2: Idi yadartham kaadu.
3: But then this is not the significance of these.
2: Nijamuga ee suryodaya suryastamam yokka antarathanni gurtinchinatundi vyakti aanandanni anubhavinchadu.
3: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
2: Prati suryodaya suryastamam rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
3: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్, ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
2: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
3: సో దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హ్యాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
2: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపించుతూ వస్తున్నాడు.
3: ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
2: దీని ఎందు ఉండినటువంటి అంతరాత్మ ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యాత్మం మరొకటి.
3: This being the inner significance, we give some other interpretation and tend to feel joy and happiness.
2: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
3: In this world, nothing in the world is given to man for his own sake.
2: పనిబడి 10 దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
3: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
2: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
3: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
2: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
3: As soon as he finishes his work, he gets back to his place.
2: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
3: Just because you have stayed 10 days in a hotel, has that become your home?
2: అదే విధముగానే మానవుడు తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
3: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material, and all that has been handed down to him by his ancestors are his own.
2: ఇవన్నీ ఇప్పుడు కేవలము విశ్రాంతి మందిరములకు మాత్రమే కాని సొంతము కాదు.
3: But what you have to understand is, these are there so that you can take some momentary rest. They are not your own.
2: కారణము తనతో రావు.
3: Reason being, they do not go with you, come with you.
2: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
3: If they are verily his, why don't they accompany him?
2: తనవి కావు కనుకనే తనతో రావు.

0: Because they are not his, they do not go with him.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: In such matters, when you tend to go deep into the inner significance and try to understand what it's all about, can you really understand the meaning of your existence?
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: Therefore, this lifespan of man is rather limited.
1: మేధా వికాసము ఎక్కువ.
0: Whereas the power of the intellect is stupendous.
1: ఈ మేధా శక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: Through the power of the intellect, that which has an end, that your lifespan, try to sanctify it, make the best of it.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: How can we seek this sense of fulfillment?
1: ధనం ఉన్నది.
0: We have money.
1: బలం ఉన్నది.
0: We have strength.
1: గుణం ఉన్నది.
0: We have our own qualities.
1: అధికారం ఉన్నది.
0: And we have a sense of authority.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: These have to be channelized in the proper way so that we can get the best out of them.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: Just because we have money, we should not misuse this money and take to evil, undesirable ways.
1: దానిని కూడాను సాత్విక మార్గములో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: Even this money has to be given its own place of importance.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదామో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడాను అందుకుంటుంది.
0: And it has to be used in the best possible manner. Everything has its own use, it has its own status. We have to accordingly give it its place.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: Because we do not make the best possible use of any given thing, we cannot understand what it's there for.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మను ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: So every little thing has its own sacred purpose. We have to understand that and use it accordingly. Therein lies the sanctifying process of our lives.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి యొక్క ఊహలు పన్నాలి.
0: Like for instance, how does one use the power of the intellect?
1: Misuse of money is evil అన్నారు.
0: Now misuse of money is evil, it's been said.
1: దీనిని దుర్వినియోగం చేయరాదు.
0: We should not misuse money.
1: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించును కానీ నీ విత్తాన్ని ఆశించడు.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: నీ నీతిని మాత్రమే తాను కోరును కానీ నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
0: He seeks your character. He does not go to what caste or religion you belong to.
1: మానవ జాతి యందు పుట్టి మహత్తరమైనటువంటి యొక్క దివ్యశక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుండినంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed.
1: స్వార్థమనే సంకెళ్లలో మానవుడు బంధితుడై తద్వారా అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: He indulges in actions which are selfish to the core and he lets himself be bound in this idea of selfishness.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కానీ పరార్థ నిమిత్తమై ఏమాత్రం కూడా ప్రాకులాడుతలేడు.
0: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
1: పరార్థతత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనం త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: Or how does he try to understand what lies beyond the పరార్థతత్వం? We should try to go for that even as we are indulging in what we are doing.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము భజనలు ధ్యానములు జపములు ఇత్యాది కర్మలు ఆచరించడం మాత్రమే భక్తి కానేరదు.
0: We keep talking about భక్తి or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajans.
1: Parulanu himsinchaka, parulanu dushinchaka, parulanu kashtapettaka, sadhyamainanta varaku kudanu variki sahayabhutuluga nilchali.
0: We shouldn't hurt others' feelings. We shouldn't criticize them. We shouldn't ridicule them. To the extent possible, we should try and go and help them.
1: Manavulandaru sodara bhavanni penchukovali.
0: And we should have this feeling of brotherhood amongst all men.
1: Appude ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ours వెరీలీ బికమ్ హెవెన్.
1: దిన దినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
0: డే బై డే దిస్ బ్రాడ్ అవుట్లుక్ అండ్ యాటిట్యూడ్ ఇస్
1: సంకుచితమైన భావములు పెరుగుతున్నవి.
0: మోర్ అండ్ మోర్ ఆఫ్ నారో మైండెడ్నెస్ ఇస్ క్రీపింగ్ ఇన్.
1: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప తరులు పరవారు అనేటువంటి ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు పెంచుకుంటలేదు.
0: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't get others.
1: నేను అనేటువంటి ప్రదేశం నుంచి మనము అనేటువంటి గమ్యము చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
0: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: Only then will this world of ours verily become heaven.
1: దిన దినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
0: Day by day.

0: మనము అనేటువంటి గమ్యం చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
1: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
0: జీవితం అంతా కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క స్థాయి అందే ఉండిన గమ్యం ఏ రీతిగా చేరగలడు.
1: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
0: కనుకనే దేశములో ధనము ప్రధానమే.
1: But then, as far as our existence goes, money is important, no doubt.
0: గుణము అవసరమే.
1: You need character also.
0: బలం కూడాను చేకూర్చుకోవలసినది.
1: And certainly you must strengthen yourself.
0: అయితే దీన్ని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రముతో మనం దీనిని అనుభవించాలి?
1: But how far do we go catering towards these needs? And what is the way in which you make the best use of them?
0: గోవు పెరుగు కొలది కొమ్ములు కూడాను పెరుగునట్టుగా మన ధనము పెరుగు కొలది అహంకారం కూడాను పెరుగుతుంది.
1: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
0: ధనమెచ్చిన మనమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానకయ్యెచ్చును ధనమునిగిన మనముదుగును మదముడిగిన దుర్గుణంబు మానునివేమ అన్నాడు. ఈ ధనము చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అహంకారములకు అభిమానములకు గురి అయి తన మానవత్వాన్ని మరచి తాను జీవితం వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
0: Bharat deshamalo annam leka alladetunti varu kotanu kotlagalaru.
1: In this country of Bharat, there are any number of people who do not have enough to eat.
0: Manavudu durasalacho munigi dukkamche kungipovuchunnadu.
1: And man is weighed down by a sense of burden of troubles.
0: Ee dukkamunu nivritti gavinchukune nimittamai aasalanu arikattukomani bodhincham.
1: Now by way of putting an end to this sorrow and grief, put a ceiling
0: arikattukunnappude aanandam chekurutundani kudanu deeni yokka antarathamu.
1: Put a ceiling on your desires, because therein lies the key to happiness.
0: Aithe sadhakulainatunti meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
1: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
0: Ceiling on desires అనగా దీని యొక్క అర్థం ఏమిటి? మన యొక్క ఆశలను అరికట్టుకోవటము అని దీని అంతరార్థం.
1: Now, what does this mean, ceiling on desires? It merely means curbing our desires.
0: ఈ విధమైనటువంటి ఆశలను అరికట్టుకోవటం వల్ల ధనమును కూడా కొంత నిలబెట్టుకున్న వారం అవుతాం.
1: Now, even as we curb our desires thus, we can also accumulate some money.
0: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
1: That money in turn could be used to support.
0: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
1: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్.
0: కుటుంబంలో చెలరేగినటువంటి సమస్యలను కూడా ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
1: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్ ఇన్
0: కలి యుగము. ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడా మనం చేయలేము.
1: బికాస్ వితౌట్ మనీ వి కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
0: కనుకనే కుటుంబ పోషణ కోసమని పరోపకార నిమిత్తమని పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము ceiling on desires ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
1: Therefore, to support one's own family, to extend help to others, and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated ceiling on desires.
0: మన సమస్యలలో ceiling on desires లో నాలుగు ప్రధానములైనటువంటివి.
1: And then again in our organization, this idea of ceiling on desires is fourfold.
0: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
1: The first one is do not waste money. Do not misuse money.
0: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
1: సెకండ్ ఇస్ డు నాట్ వేస్ట్ ఫుడ్.
0: కాలమును వ్యర్థము చేయవద్దు.
1: థర్డ్ థింగ్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
0: మీ యొక్క శక్తిని మేధస్సును వృధా కరపోవద్దు.
1: అండ్ దెన్ డు నాట్ మిస్ యూజ్ ఫ్రిటర్ అవే యువర్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ యువర్ సెన్స్ ఆఫ్ పర్పస్.
0: కనుక డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ ఎనర్జీ. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనం స్థాపించాం.
1: Therefore, in this fourfold path you have do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
0: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు పోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి

0: మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరాత్మని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు నుండి కడుతున్నారు.
1: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
0: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
1: Sai has not launched this organization for the sake of money.
0: Mee yokka aasanu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
1: It has been my hope that you'll curb your desires, develop the sense of detachment, and thereby experience untold bliss and joy.
0: కాని అతి పవిత్రమైనటువంటి నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
1: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: ఇది సరియైనటువంటి మార్గం కాదు.
1: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
0: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకునక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్ పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
0: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
1: ఐ నెవర్ హ్యావ్ దిస్ డర్టీ ఫీలింగ్ ఆఫ్ ట్రైంగ్ టు గో ఫర్ వెల్త్.
0: ఈనాడే కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
1: నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో ఇన్ ద పాస్ట్ నెవర్ హ్యాస్ దేర్ బీన్ ఎ మోమెంట్ ఆర్ ఎ సెకండ్ వెన్ ఐ హావ్ క్రేవ్డ్.
0: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
1: వెన్ ఐ హావ్ క్రేవ్డ్ ఎ లాంగ్ ఫర్ మనీ. All these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
0: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
1: So what you have to give me today is the sacred concept of love, not this filthy money.
0: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము సలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
1: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
0: Jana sevane janardana sevane anetunte vishala bhavanni pinchukovali.
1: Have this broad feeling that serving man is verily serving God.
0: Nenu naadi anetunte sankuchita bhavanni trinchi veyali.
1: Try to let go, discard the feeling of mine and thine.
0: Ee naadu unnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
1: Today's problems of the world could be solved only through the medium of love.
0: Prema lekapovatam chetane adavilo undinatundi yokka koora mrugamulagante heenanga pravartistunnaru manavudu.
1: Because there is no sense of love, man is behaving worse than the beast in the jungle.
0: Karaka prema bhavanni penchukoni sankuchita bhavanni trunchukoni divyamainatundi yokka vishala hrudayamuto samaja sevalo palgonali.
1: So have this sense of love growing in you. Cut down all your narrow feelings. Develop a broad vision and jump into service of
0: society. Yenade kaadu yenatikeyina kodunu satya sai samasthalaku danamunaku yetti sambandham kodunu undadani ye naa aasana.
1: It's not only today but certainly any time forever. It's my hope, fond hope and feeling that there's no link between satya organization and money.
0: Chala pramadakaramainatundi.
1: Because the link between money and any organization is a very dangerous one.
0: ఇంతే కాదు సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
0: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నెముకు వెన్నెముక వంటి వారు.
1: మెన్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ లైక్ ద స్పైనల్ కాలమ్ ఆఫ్ ఎ బాడీ.
0: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
1: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
0: కనుక సమస్తను పెడమార్గమునందు పట్టించకండి.
1: So see to it that the organization does not decay.
0: అన్ని సమస్తలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయ సమస్తను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గములో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
1: This SI organization, which is a trend setter for all the other organizations, try to see to it that it attains a glorious name.
0: ధనమునకు సత్యసాయ సమస్తకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
1: There is no link, no relationship between money and the organization.
0: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయ సమస్త కానేరదు.
1: And the SI organization, any organization having a link with money is not the SI organization.
0: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
1: లవ్ ఫర్ లవ్ అండ్ హార్ట్ టు హార్ట్ లింక్, దిస్ ఇస్ ద ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ది సొసైటీ ఆర్గనైజేషన్.
0: కనుక ఈనాడు మన భారతదేశం నందు ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు భిక్షం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
1: సో టుడే వెరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్ అండ్ టౌన్స్,
0: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు యొక్క ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దీనివకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
1: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్, ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్, ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
0: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
1: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ just for one thing from each of you and from all of you, and that is pure
0: love,
1: love which is serene, unsullied love, untainted love.
0: Inka deniki ni na chey ee vidhanga podu, prathi daniki na chey ee vidhanga poyedi kani ee vidhanga enaadu kodano tirugadu.
1: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing it only tends to give and give and give.
0: Kanuka nenu ee naatiki aina kodanu satyasai perutho కొంత ధనమును వసూలు చేసిన ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: సో ట్రై టు బి ఫర్మ్ ఆఫ్ దిస్ కన్విక్షన్ దట్ ఈవెన్ ఇఫ్ సమ్ మనీ హస్ బీన్ కనెక్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, సత్సాయి హాస్ నథింగ్ టు డూ విత్ దిస్.
0: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
1: ఐ హావ్ నెవర్ సాట్, ఐ విల్ నెవర్ సీక్ అండ్ ఐఎమ్ నాట్ సీకింగ్ దిస్ మనీ.
0: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
1: వాట్ ఐ సీక్ అండ్ హోప్ ఫర్ ఈజ్ this noble
0: idea. ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
1: This sacred feeling and response from you,
0: లోక కళ్యాణం కొరకు.
1: That again is not for my sake, it's for the well-being of the world at large.
0: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సమస్తలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
1: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్, members of the organization should go back, try to cleanse and purify the society around you and bring back to it the old forgotten values of life.
0: Mana pani seva seva seva ilie pradhanamainatundi lakshyam.
1: The primary task ahead of us is one of service and nothing but service.
0: Inka rendavadi,
1: the second thing,
0: prati vyakti kudanu sankuchitamaina bhavamato brothers and sisters of Sai family, Sai family, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపెడుతున్నారు.
1: Now every person that you come across keeps uttering these words, brothers and sisters of the Sai family, the emphasis being on the Sai family, the Sai family. This is a narrow mindedness on your part.
0: కనుక మున్ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదమును ఉపయోగపెట్టకండి.
1: Henceforth do not use this word సాయి.
0: అందరూ మానవ కుటుంబమే.
1: Because all belong.
0: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారు ఉన్నారు.
1: బికాస్ దిస్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ, దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ద నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
0: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
1: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
0: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
1: యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ, యు డు నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. You are verily the children of God, and God is everyone's, and everyone belongs to God.
0: ఒక్క పేరు, ఒక్క రూపము, సంక్షిప్తమైనటువంటి.
1: One name, one form, connote narrow-mindedness.
0: అన్ని రూపములు, అన్ని నామములు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
1: We should try and give rise to this feeling that all names and all forms are equally valid.
0: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
1: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
0: What some of that is? Janani Janmabhumisya. Kanna Talli Etuvantido, Janmamichinatuvanti Bhumi Kudanu Atuvantidi.
1: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you is your own.
0: Manavudu Kudanu, Desi Abhimanam Kaligi Untundali.
1: So every person should have this sense of feeling for one's motherland.
0: ఏ దేశం వారు ఆయా దేశ అభిమానము అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
1: వాట్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్ టు, యూ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడా మనము విమర్శించరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ ఆల్సో యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ క్రిటిసైజింగ్ సమ్ అదర్ కంట్రీ ఆర్ పీపుల్ బిలాంగ్ టు సమ్ అదర్ నేషన్.
0: కనుక ఒక దేశమును విశ్వసించడం చేత మరొక దేశమును ద్వేషించడం అనేటువంటిది ఉండకూడదు.
1: బై హావింగ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ, యూ షుడ్ నాట్ ట్రై అండ్ పుట్ డౌన్ సమ్ అదర్ కంట్రీ.
0: కనుక కల ఎందు మాత్రం కాని, ఇంకే విధమైనటువంటి ఊహలు ఎందుకు కాని, దేశ ద్రోహములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ గ్రీఫ్ అండ్ సారో టు యువర్ కంట్రీ.
0: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: అది మొదటిది.
1: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
0: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
1: ద సెకండ్ ప్రిన్సిపల్ ఇస్ నెవర్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీ రిలీజియన్. ట్రై అండ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
1: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్, ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్.
0: ఈ మూడవది, ప్రతి ఒక్క మానవత్వం కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
1: ద థర్డ్ ప్రిన్సిపల్ ఇస్ డెవలపింగ్ ది సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ద నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
0: మన జాతి ఒక్కటే, మానవ జాతి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
1: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ద హ్యూమన్ రేస్, సో ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్, దే బై లవ్ ఈచ్ వన్.
0: ఇంకా లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటము, గృహముల యొక్క పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధపరచుకోవటము, ఇది నాలుగవది.
1: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్ ఇన్ ఎ వరల్డ్లీ వే, కీపింగ్ వన్స్ ఓన్ హౌస్ క్లీన్, ద సరౌండింగ్స్ ప్యూర్ అండ్ క్లీన్. దిస్ ఇస్ ద ఫోర్త్ ఇంజంక్షన్.
0: ఈ గృహమును, గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవటం చేత కొంత ఆరోగ్యము, ఆనందము కూడాను చేకూరుతుంది.
1: దిస్ విల్ గివ్ రైజ్ టు ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ హెల్దీ అండ్ ఆల్సో దేర్ బి సెన్స్ ఆఫ్ హైజీన్ అరౌండ్.
0: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
1: దిస్ ఇన్ టర్న్ విల్ హెల్ప్ యువర్ ఓన్ వరల్డ్లీ లైఫ్.
0: దానము దానమనగా మన దేశమునంత బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
1: దిస్ వర్డ్ చారిటీ డస్ నాట్ మీన్ దట్ ద పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫుల్ ఆఫ్ బెగర్స్.
0: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కానీ మనము దానము చేయకూడదు.
1: నౌ వీ కెన్ ప్రొవైడ్ సమ్ సపోర్ట్ అండ్ మీన్స్ టు సపోర్ట్ ఫర్ ద బెగర్స్, but should not try and give in the form of charity.
0: Veeriki oka upadhini kaliginchi edina oka pradeshamulo kontha yerpatlu gavinchi kala karamunaku inta aaharamu variki vastramu variki anukoolamainatunte yokka vatavaranam kalpinchavachine kani bazaar lo adda vachinatunte varikanta kudanu dabbulu ichi dabbulu ichi dabbulu ichi tadwara bharat deshamanta bichchagaallu aneetunte yokka chedda perunu teeradu.
1: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
0: manavu bichchami vutam chetane prati pattanamulu yendu prati pallalu yendu kudunu andaru kudunu somberatvanni penchukoni bichchagaluga tayaravutunnaru.
1: You are helping in the growth of these beggars, thereby this country has become synonymous with beggars and laziness also has crept in. This is not proper and correct.
0: Inka aaravadi,
1: the sixth point,
0: lancham ichi pani chesukovatam kani లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
1: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్, and getting your work done. This is not part of the Satya organization framework.
0: సత్యము పుచ్చుకోవటం కానీ లంచము లంచము ఇచ్చుకోవటం కానీ సత్య సాయి సంస్థలకు చాలా ద్రోహం జరుగుతుంది.
1: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satya organization.
0: కనుక ఈ వ్యక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష్యంని తన యొక్క దృష్టి ఎందుకొని ప్రతి జాగ్రత్తగా ప్రవర్తించారు.

0: as he emerges from the mother's womb, he does not bring any wealth with him. As he goes from this world, he does not take any wealth with him. He could accumulate and accumulate by the lakhs. What does he do with all the gold and the precious which he accumulates? He cannot take anything that he may bury deep within the womb of the Mother Earth. He hides. He tries to keep away from the eye of the world, little realizing that he could possibly put these to acts of dharma, to acts of mercy or compassion. In the end, what is going to happen to all that he accumulates? For all that he knows, this may be taken away by the robbers, or he may have to come up with it for something which he doesn't have any mind for.
1: Premaswarupudaru, udattamaina lakshyamunaku sadhinche nimittamai, జీవితమైనప్పుడు త్యాగం చేసేటువంటి యొక్క త్యాగశీలు నేడు సమాజమునకు అత్యవసరం.
0: Embodiments of love. It is of paramount necessity for the world of today that people with a view to sacrificing, with a view to coming out with all that they have, it's absolutely essential that the world needs such people today.
1: ఒక్క లక్ష్యమును సాధించినంత మాత్రమున తృప్తి పొందేటువంటి స్వభావం కాదు మానవునిది.
0: ఇట్ ఈస్ నాట్ గివెన్ టు మ్యాన్ దట్ బై సక్సీడింగ్ మియర్లీ ఇన్ వన్ ఎండెవర్ ఆఫ్ హిస్ హి బికమ్స్ సాటిస్ఫైడ్. ఇంకను
1: తన జీవితంలో ఎన్నియో లక్ష్యమును సాధించాలని కలగంటుంటాడు మానవుడు.
0: హి డ్రీమ్స్ ఆఫ్ అచీవింగ్ మెనీ మెనీ మోర్ థింగ్స్.
1: కానీ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను గుర్తించుకునలేక ఆశలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బట్ నాట్ రియలైజింగ్ ద ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ హిమ్ అండ్ ద ఇన్నేట్ ప్యూరిటీ, హీ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: ఐకమత్యమే జీవిత సూత్రము.
0: యూనిటీ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: సామూహిక కృషినే అభివృద్ధికి మార్గము.
0: వర్కింగ్ టుగెదర్ is the key to progress.
1: మానవులు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని అయినట్టు సాధించటంలో సందేహం ఉండదు.
0: It's only when men work together that they will be able to achieve success

0: ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్.
1: భారతీయ ప్రజలు కలసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును, ఎంతటి శాంతి భద్రతలైనా కూడా అనుభవించవచ్చును.
0: The 70 crores of people of Bharat can achieve a high degree of prosperity if only they were to work together.
1: దేశమనగ కేవలం మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: The notion of one's own country does not merely get confined to the mother earth.
1: అనుదినము మన కంటికి కనిపించుచు సజీవమైనటువంటి యొక్క సమాజమే దేశము.
0: Every second that which strikes our sight in the form of society is what constitutes one's nation.
1: మానవుడు తన మనసును, తన బుద్ధిని, తన ఇంద్రియములను తన నిమిత్తమై ఏ విధముగా ఉపయోగపెట్టినో అదే విధముగా సమాజమునకు కూడాను ఉపయోగపెట్టడానికి మానవు సంసిద్ధుడై ఉండాలి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ ట్రైస్ టు వర్క్ హిస్ మైండ్, హిస్ ఇంటెలెక్ట్ అండ్ ఆల్ హిస్ అదర్ ఫ్యాకల్టీస్ టువర్డ్స్ హిస్ ఓన్ ప్రోగ్రెస్, సో షుడ్ హీ ఆల్సో ఆస్పైర్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ది అదర్స్ అరౌండ్ హిమ్.
1: వ్యక్తి యొక్క సుఖ సంతోషములన్నీ కూడాను సమాజ క్షేమం పైననే ఆధారపడి ఉంటున్నవి.
0: ది వెరీ హ్యాపీనెస్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఎండ్ డిపెండ్స్ అపాన్ ది హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
1: మానవుడు కర్మనిష్ఠుడై, కర్మయోగుడై, కర్మశీలుడు కావాలి.
0: మ్యాన్ షుడ్ టేక్ అప్ ది పాత్ ఆఫ్ కర్మ, దట్ షుడ్ బి హిస్ గైడింగ్ స్టార్, దట్ షుడ్ బికమ్ హిస్ వెరీ లైఫ్ అండ్ దట్ షుడ్ బి హిస్ యోగ.
1: ఉపయోగించుకున్నకుండిన జడమైన యంత్రమైన కూడాను తుప్పు పడుతుంది.
0: ఎనీ ఇన్స్ట్రుమెంట్ దట్ ఇస్ నాట్ పుట్ టు యూజ్ గెట్స్ రస్టెడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్.
1: అదే విధముగాని కర్మలు ఆచరించినటువంటి మానవుడు తుప్పు పట్టిన యంత్రం వంటి వాడనే చెప్పవచ్చు.
0: ఇన్ ఎ సిమిలర్ వే మ్యాన్ ఇఫ్ యు వర్ నాట్ టు పుట్ హిమ్సెల్ఫ్ టు వర్క్ బికమ్స్ రస్ట్.
1: నాడి ఆడినంత మాత్రం నా ప్రాణం ఉన్నదని భావించరాదు.
0: జస్ట్ బికాస్ వి కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ వీ షుడ్ నాట్ కంక్లూడ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: పనులు చేసినప్పుడే ప్రాణం ఉండినట్టుగా భావించాలి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ హి డస్ వర్క్ దట్ వి కంక్లూడ్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మక్షేత్ర యాత్రికుడై ఈ యొక్క నిత్య లోకమునందు జన్మించుతూ వచ్చాడు.
0: ఎవ్రీ మ్యాన్ హీ మేక్స్ ఎ లివింగ్ ఇన్ దిస్ పిల్గ్రిమ్ సిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్క్.
1: కనుకనే నిరంతరము కాయము ద్వారా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
0: సో దాట్ హీ షుడ్ ట్రై టు ప్యూరిఫై హిజ్ ఓన్ బాడీ హిజ్ ఓన్ లైఫ్ త్రూ ది మీడియం ఆఫ్ వర్క్.
1: ప్రతి మానవుడు కూడాను పృథ్వీ పుత్రుడైన పాత్రుడే.
0: ఎవ్రీ పర్సన్ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఎర్త్.
1: మాతృమూర్తిని అనుసరించినప్పుడే పుత్రుడైనటువంటి యొక్క భారతీయుడు సార్థకతను అందుకుంటాడు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ ఎవ్రీ ఇండివిజువల్ ఫాలోస్ ద ఎగ్జాంపుల్ సెట్ బై హిజ్ మదర్ ఇన్ దిస్ కేస్ ద మదర్ ఎర్త్ దట్ హీ బికమ్స్ డిజర్వింగ్ ఆఫ్ దిస్ స్టేటస్ ఆఫ్ హిస్.
1: పృథ్వీ తన యొక్క రహస్యమైనటువంటి కర్మశీలతను ప్రకటిస్తూ వస్తున్నది.
0: ది ఎర్త్ ఇన్ మెనీ వేస్ షోస్ అ ట్రూ నేచర్.
1: తాను నిస్వార్థమైన త్యాగి.
0: ది ఎర్త్ ఈజ్ ఎ సెల్ఫ్లెస్ ఎంటిటీ.
1: నిర్విరామ కర్మ యోగి.
0: ఎంటిటీ ఇండల్జింగ్ ఇన్ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్.
1: త్యాగి యోగి అయినటువంటి యొక్క పృథ్వీ తత్వాన్ని ప్రతి ఒక్క పుత్రుడు కూడాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every son, every child of this mother earth should imbue this lesson of selflessness.
1: భూమి నిర్విరామ కృషి తలుపుతు గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: The earth rotates about itself, about its axis at 1000 miles an hour.
1: తన చుట్టూ తాను తిరగటం చేత తనకు వచ్చినటువంటి లాభం ఏమాత్రమూ లేదు.
0: By this process the earth does not secure anything for herself.
1: తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించటం లేదు.
0: షీ డస్ నాట్ డూ ఇట్ ఫర్ హర్ హ్యాపీనెస్ ఇస్ సచ్.
1: ఈ విధముగా గంటకు 1000 మైళ్ల వేగముతో తన చుట్టూ తాను తిరగటం చేత రాత్రింపగలు ఏర్పడుచున్నది.
0: బట్ బికాస్ ఆఫ్ దిస్ రొటేషన్ వీ హ్యావ్ వాట్ వీ కాల్ అ డే అండ్ నైట్.
1: ఈ రాత్రింపగల చేత మానవుడు తన సమస్యలను తాము పూర్తి చేసుకోగలుగుతున్నాడు.
0: అండ్ బికాస్ ఆఫ్ ద అకరెన్స్ ఆఫ్ డే అండ్ నైట్ man is able to work out his own schedule of activity.
1: Intiye kaaka bhoomi సూర్యుని చుట్టూ 66,000 మైళ్లు వేగంతో గంటకు తిరుగుతున్నది.
0: In addition, the earth revolves around the sun at 66,000 miles an hour.
1: ఈ విధంగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతున్నవి.
0: In this manner, we have the occurrence of seasons.
1: ఋతువుల వల్ల వర్షము.
0: And through the seasons, we have the rains.
1: వర్షము చేత ఆహార పానీయములు ఏర్పడుతున్నవి.
0: And rains in turn give man plenty of water and food.
1: ఈ ఆహార పానీయముల చేత మానవుడు కూడాను ఇంకా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ సమస్యలను తాము తీర్చుకోగలుగుతున్నవి.
0: And these rains and food help man to survive and also help the animal kingdom.
1: కనుక భూమి తాను చేయునటువంటి యొక్క సర్వ కర్మలు కూడాను త్యాగభావము చేతను యోగభావము చేతను స్వార్థరహితమైనటువంటి భావము చేతను ఆచరిస్తూ ఉంటున్నది.
0: So we find that whatever the earth does so in a selfless manner, in a spirit of sacrifice.
1: లౌకిక దృష్టితో మరొక వైపున మనము విచారం చేసినప్పుడు పర్వతములు మృణ్మయములు.
0: Now when we take a look at the earth around us through an external view, we find that the mountains are nothing but rock.
1: భూమి మృణ్మయము.
0: The earth likewise is also of rock.
1: పర్వతములు శిలామయము.
0: Mountains are of rock.
1: వృక్షములు కాష్టమయం.
0: If you take the trees, they are food.
1: దేహము మాంసమయము.
0: If you take the body, it is full of flesh.
1: మన యొక్క వ్యవహార నిమిత్తమై వీటికి కొన్ని రూపనామములు కల్పించి అనుభవించుచున్నామే కాని లేకపోతే పంచభూతముల యొక్క వికారములే ఇవన్నీ.
0: Now in order that we may try to make use of these and carry out our own life processes, we give a different name and form to each of these, but essentially they are made up of the five elements.
1: ఇది మొట్టమొదటి కర్రని.
0: Now this table here is made of wood.
1: మన ఉపయోగ నిమిత్తమై దీనిని ఒక టేబుల్ గా మనం నిర్ణయించుకున్నాం.
0: In order that we may put this wood to some use, we have made it into a form of table.
1: ఇది ఒక కుర్చీని.
0: Now this is a chair.
1: కాని మన ఉపయోగ నిమిత్తమై దానికి ఒక ఆకారం అందించాం.
0: So that it may serve our needs, we give it the form of a chair.
1: అది ఒక డోరే.
0: Then we have a door over there.
1: మన అనుకూల నిమిత్తమై దానిని ఒక తలుపుగా మనం నిర్ణయించుకున్నాం.
0: Again, it helps us by our giving it the form of a door.
1: ఈ టేబుల్, ఈ చైర్, ఆ తలుపు కూడు కూడాను ఒక విధమైనటువంటి కాష్టమయమే, చెక్కని మాత్రమే.
0: The table, the chair and the door are essentially made of the same material, wood.
1: అదే విధముగానే పంచభూతముల యొక్క వికారముని మనం అనేక ఆకారములుగా నిర్మించుకొని దానికి కొన్ని నామములు అప్పగించి తద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాం.
0: In the same way, the five elements when taken together in different proportions give rise to different entities as far as our views are concerned.
1: కాని ఇది అంతర్ముఖముగా మానవుని యొక్క నిజ తత్వమును ఆధ్యాత్మిక తత్వమును ప్రకృతి ఒక మనకు అర్థం వలె నిరూపిస్తూ బోధిస్తూ వస్తున్నది.
0: This is however the external view that one takes, but deep within, if you were to look inwards into the inner significance of these, there is a tremendous lesson for us all.
1: దేహమునకు రక్తము ఎంత ప్రధానమో ఆత్మానందమునకు కూడాను విశుద్ధమైన భక్తి స్వార్థరహితమైనటువంటి యొక్క కర్మలు అత్యంత అవసరం.
0: Just as blood is absolutely essential for the physical process of a body, so also for atmananda, that is in a state of bliss, భక్తి in its purity and sacredness is absolutely
1: నమే పాప్తాస్తి కర్తవ్యం శిశులోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయే వచకర్మణి. భగవద్గీత యందు కృష్ణుడు కూడా చెప్పాడు, ఈ సృష్టి చేయటం చేత నాకు వచ్చినటువంటి ఫలితం ఏమాత్రమూ లేదు, నేను కర్తవ్య రీతి అయినటువంటి కర్మలు కూడా ఆచరించనక్కరలేదు, కాని జనోద్ధరణ నిమిత్తమై ధర్మోద్ధరణ నిమిత్తమై మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించే నిమిత్తమై నేను కర్మలు ఆచరిస్తున్నానన్నాడు.
0: లార్డ్ కృష్ణ స్టేటెడ్ ఇన్ ద గీత దట్ త్రూ దిస్ క్రియేషన్ ఆఫ్ మైండ్ ఐ హావ్ నాట్ సాట్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్, బై అండర్టేకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్ దర్ ఇస్ నథింగ్ దట్ అక్రూస్ టు మీ, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మ్యాన్, ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ ధర్మ ఐ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్.
1: కనుకనే పృథ్వీ కూడాను ఇది కేవలం ప్రత్యక్ష స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమే.
0: So also, this earth of ours is a manifestation of the divinity.
1: ఈ యొక్క పృథ్వీ మనకు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బోధనను, నిష్కామ కర్మను, నిరంతర కృషిని మనకు బోధిస్తూ వస్తున్నది.
0: సో దాట్ దిస్ మదర్ ఎర్త్ హ్యాస్ ఎ లెసన్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ లిటిల్ డిటైల్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కానీ తరించగోరినటువంటి మానవుడు అనేక విధములైనటువంటి వేషములు వేయనక్కర్లేదు.
0: బట్ మ్యాన్ హూ సీక్స్ సాల్వేషన్ నీడ్ నాట్ పుట్ ఆన్ ఎనీ నెంబర్ ఆఫ్ యాక్ట్స్.
1: నిజముగా మానవత్వం నందున్నటువంటి ఒక అహంకార తత్వమును నిర్మూలముగా ఉంచుకున్నప్పుడే ప్రజలు కూడాను అతన్ని గౌరవించడానికి వీలుగా ఉంటుంటారు.
0: When man eliminates the ego in him, he secures respect of all.
1: ఈనాడు ఆడంబరములకు మాత్రమే మానవుడు అభ్యసిస్తున్నాడు, కాని అతి వినయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను పాటించటం లేదు.
0: Man seeks to cloak himself with an air of superficiality. He does not really bother to find out his own true nature.
1: విత్తనమును మట్టిలో పెట్టి నాటినప్పుడే వృక్షంగా అయి ఫలపుష్పాలను అందిస్తుంది.
0: It's only when we sow the seed in soil that it becomes a plant and then a tree and
1: అందరికి కనిపించినట్టుగా కుండు పైన పెట్టినంత మాత్రమున అది వృక్షము కాదు.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: అదే విధముగానే మనము అహంకారం అనేటువంటి కుండు పైన కూర్చున్నంత మాత్రమున మనకు గౌరవం కాదు.
0: In the same manner, so long as we sit on the stone or boulder of ego,
1: వినయమైనటువంటి యొక్క మార్గమును మనం ఉండినప్పుడే మానవత్వము అభివృద్ధి గాంచుతుంది.
0: We cannot get the respect of others. It's only when we lie deep within ourselves, it's only then that we can really come up.
1: కనుకని సర్వభూతములను ప్రేమించటమే పరమాత్మని యొక్క సేవగా భావించాలి.
0: Loving, showing love to all creatures around us is the path of serving the Lord.
1: Sarva rasamula sarame karuna rasanga vishwasinchali.
0: The essence of all the rasas is the karuna rasa, a compassion.
1: Sarva matamula yokka bodhane manasika oka sthirattamu.
0: The essence of all religions is to give equanimity of mind.
1: Sarva sadhanala yokka gamyame shanti saudhamu.
0: The goal of all sadhanas is to secure peace and bliss.
1: Sarva matamulu kudanu oka vidhamainatunti yokka divyatvamune bodhisthu vastunnadi.
0: All religions highlight the divine principle.
1: Matamulanni cheri manchine bodhinchi.
0: All the religions together talk about the good of man.
1: Telisi melugovalanu telivi toda.
0: It is only that we should understand this basic idea.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If the minds are good, what can you find wrong in the religions?
1: Kanuka matamulalo ye matram kuda nu chedupu ledu matulalo untundadi chelupu.
0: So there is nothing wrong with the religions. If there is anything wrong, it's with the mind of man.
1: Ee nad lokamulo sankethika vijnana shastram viriviga periginadi.
0: Today we find in the world that tremendous advances have been made in various fields.
1: Ganita shastram kuda nu viriviga periginadi.
0: Even the mathematical sciences have made
1: sangeetha sahitya shastramulu kudanu viriviga periginavi.
0: Fields of art literature also have registered progress.
1: Chitra silpi kalalu kudanu viriviga periginavi.
0: So also painting, so also a sculpture.
1: Kani ivi kaadu manavuniki shanti bhadrathanu andinchunavi.
0: But it is not these which would endow man with
1: happiness. Enni gnanamulu undinappudikini aatma gnaname lekapoyina anni kudanu nirupayogame.
0: He may have access to any of these fields of endeavor, but so long as he does not know something about his own atma, he cannot get happiness.
1: Manavudu vijnana shastramulo chandrunu paina vraalutunnadu chukkaralu lekkistunnadu.
0: If you look to the fields of science and technology, we find that man has landed himself on the moon. He is able to count the stars accurately.
1: Chukkaralu lekkistunnadu kani tananu taanu lekkinchukotam ledu.
0: He is in a position to count the stars, but he is not in a position to delve within himself.
1: Kanukane taanu lakshala mail antarikshayanam chesinappudikini arayinchi hrudayantaraalaniki prayesham cheyakuntunnanu undina ivanni kodanu nirupayogame.
0: He has succeeded in bridging vast expanses of space by travelling out to lakhs of miles, but he has not been able to probe even half an inch within his own heart.
1: Prachina samskrutini sampradayamunu satya tattvanni మనం కాలానుగుణ్యంగా సమన్వయము చేసి సంరక్షించుకున్నటమే నేటి పరిస్థితుల యొక్క ప్రభావములకు సరి అయినటువంటి ఔషధం.
0: వాట్ ఈస్ రిక్వైర్డ్ అట్ ద ప్రెసెంట్ మోమెంట్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ఏన్షియంట్ గ్లోరీ, ద ఏన్షియంట్ ట్రూత్స్ అండ్ man's understanding of the world around him today.
1: Kani ee naati manavuni yokka paristhiti mitimirinante aashalato nindi untunnadi.
0: But today we find that man finds himself in a state where his desires are unlimited.
1: ఈ యొక్క ఆశలు కూడా నువ్వు కొంత అదుపులో ఉంటుండాలి.
0: Now he has to put a limitation on these desires.
1: శరీరం యొక్క శక్తులు ఉడిగినప్పటికీ, కన్నులు మసకలు ఏర్పడినప్పటికీ, తల నరిచినప్పటికీ, చేతికర్ర చేతికి చిక్కినప్పటికీ, ఇంకను తాను ఎన్నియో అనుభవించాలని, ఈ ప్రపంచంతో ఎన్నియో జుర్రుకోవాలని కుతూహలపడుతున్నాడు మానవుడు.
0: His body may become old. There'd be wrinkles all over. His sight gets blurred. His mind goes awry. He has a stick to help him and support him. Still, he wants to delve into the world and secure whatever he thinks is happiness.
1: Retired ayina tarvata kuda nu sesha jeevithanni samaj sevalo ankitam gaavinchukonaka inkanu dhanam sampadinchalani cheppani aneka vidhamulaitvanti udyogamulu nimittamai adhikara chuttu pradakshinalu jalputunnadu.
0: Even after retirement, instead of trying to go to the society and do what little he can, he tries to seek happiness, more wealth and comfort and positions for himself.
1: ఇదన్నీ ఎవరి నిమిత్తం?
0: Now what for is all this?
1: చదువు చదువు చదివి సద్గుణములు లేక పరుల మోసగించు పాపియవులు.
0: We study, we acquire knowledge, but without the idea of doing good, this comes to nothingness.
1: ఇది కాదు మన చదువు, ఇది కాదు మన యొక్క విచారం, ఇది కాదు మన యొక్క సాధన. నిజముగా సమాజ సేవలో పాల్గొని సమాజ క్షేమాన్ని మనం కోరినప్పుడే మన క్షేమాన్ని సమాజం కూడా. ధర్మో రక్షతే రక్షిత, ధర్మ ఏవ హతోహంతి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: దిస్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వి ట్రై టు కీప్ డూయింగ్ గుడ్ ఫర్ ఆర్సెల్ఫ్స్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆర్స్ should be that we should understand the urgent necessity of doing good to others. It's only when we protect dharma that dharma in turn would protect us.
1: Manam samudrani chustunnam nityam.
0: We see the ocean every day.
1: Samudram attaduguna viluvainatvanti yokka mutyamulu ratnamulu untunnayi.
0: Deep within the ocean we have the precious pearls and stones.
1: Kani tana yokka viluvainatvanti yokka ముత్యములను తన ఎందు ఉంచుకొని పరికరాని నత్త చిప్పలను పైకి కొడుతుండాలి.
0: బట్ వాట్ డస్ ద ఓషన్ డూ? ఇట్ కీప్స్ విత్ఇన్ హర్సెల్ఫ్ ది ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్ అండ్ థ్రోస్ అప్ టు ద సర్ఫేస్ ఆల్ వాల్యూలెస్ షెల్స్.
1: అదే విధముగానే మానవుడు కూడాను తన పనికిరానటువంటి దుర్గుణములు, దురాచారములను, దుస్సత్యములను ఇవన్నీ కూడా ప్రపంచములకు వెదజల్లుతూ పవిత్రమైనటువంటి గుణములను తన యందు అణగదొక్కుంటున్నాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ మ్యాన్ ఇస్ డూయింగ్ ఇస్ హీస్ ట్రైంగ్ టు థ్రో అప్ టు ద సర్ఫేస్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ ఈవిల్ ఇన్ హిమ్ త్రూ హిస్ వర్డ్స్ అండ్ డీడ్స్ అండ్ డీప్ విత్ ఇన్ హిమ్ ఆర్ ద ప్రెషియస్ వన్స్ ద గుడ్ థింగ్స్.
1: కూడబెట్టడమే సహజమైనటువంటి స్వభావం కలిగినటువంటి సముద్రము నిరంతరము అట్టడుగునే పడి ఉంటుండాలి.
0: నౌ దిస్ వాటర్ దిస్ ఓషన్ ఇట్ ఈస్ హర్ నేచర్ దాట్ she tends to accumulate and keeps things to
1: herself. Jaga swabhavam kaliginaatvanti meghamulu paiki velli garjistunnayi.
0: Now we find that the ocean is always remaining at her level, but the clouds which have the spirit of sacrifice rise up and elevate themselves.
1: Jagam kaliginaatvanti vyaktiye unnata sthayiki cheyagaladu.
0: So one who has the spirit of sacrifice rises up.
1: Kevalam koodabettatame swabhavam kaliginaatvanti manavudu nirantaramuno attadugune undagaladu.
0: So that person, it is whose nature to accumulate, he tends to be always at a low level.
1: Kanuka manavulu ee naadu kevalamu toti manavulandaru kudanu keerti padamulnu chuchi gauravistunnaru.
0: Today we find that man gets a sense of fame, a sense of authority from the others because of his external position.
1: Kani bhagavantudu tyagashilatanu chuchi aadaristunnadu premistunnadu.
0: But God looks for those who have the spirit of sacrifice and to them he
1: naadu mana telivitetalanta kudanu mitimiriga mana pechukuntunnam.
0: Today we find that this process of thinking on our part has gone beyond extreme.
1: Ati telivi perigipovatam chetane anumanamulu kudanu adhikanga perigipothunnayi.
0: We claim to be clever but we are led to doubts.
1: Takku telivi undinatvanti vyaktiye ekku vishayanni vicharana cheyagalugutunnadu.
0: A person with less of this clever feeling in him, gets to know more things.
1: కనుక మనం అతి తెలివి పనికి రాదు. అతి తెలివి మతిహాని, మిత తెలివి అతిహాయి.
0: Being too clever leads only to a disturbance of mind. Less of this and more happiness is.
1: ఈనాడు తెలివితేటలను పెంచుకునే దాంట్లో మనం ప్రాకులాడుతున్నామే కాని దానికి తగినటువంటి గుణమును మనం అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: Today we are becoming rather clever, but in keeping with it we are not furthering the good qualities of ours.
1: మానవులకు ప్రధానమైనటువంటిది గుణమే.
0: What man needs for himself is character.
1: ఈనాటి మానవుని యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా కనిపించటం లేదు.
0: Today man's activities are not on the right path.
1: కేవలం అన్ని ఇనుకుడు కుయుక్తులతో కూడినటువంటి నడతలుగా ఉంటున్నాయి.
0: It has become his nature to tread the crooked path.
1: స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క మృగ తత్వము లోపల మునిగిపోతున్నాడు మానవుడు.
0: He is deep within, deeply immersed in this selfish attitude of his.
1: ఈ స్వార్థమును కోరటం చేత నీటిపైన తైలం వలె తాను ఏకాకిగా జీవించడానికి వీలు కాదు.
0: Now because of this nature of his to be selfish, he cannot really aspire to live by himself in an isolated
1: పరుల యొక్క మంచి చెడ్డలను కూడాను పరిశీలించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని పొందుతుంది.
0: It's only when he looks around and seeks and finds the difficulties others are facing that he'll be able to realize the divinity within him.
1: ఈనాటి మానవుడు కేవలము తాను సంపాదించినటువంటి ధనమే గొప్పది అనుకుంటున్నాడు.
0: Today again we find that man feels that the wealth that he has accumulated is really something.
1: తాను అభ్యసించినటువంటి విద్యనే గొప్పది అని భావిస్తున్నాడు.
0: The education that he has got, he feels is again a great achievement.
1: తన యొక్క కీర్తినే ప్రధానమని భావిస్తున్నాడు.
0: His fame, he feels, is the thing.
1: కాదు కాదు కాదు.
0: But no.
1: ఐశ్వర్యమున కంటే, విద్య కంటే, కీర్తి కంటే వ్యక్తే గొప్పవాడు.
0: But well ahead and well above these ideas of wealth, education and fame is man himself.
1: ఈ యొక్క సంపద కూడాను తన వల్లనే లభిస్తుండాలి.
0: Now all that he accrues for himself is also because of himself.
1: ఈ కీర్తి కూడాను తన వల్లనే లభిస్తుండాలి.
0: This fame is also because of himself.
1: మానవుడు ఈనాడు తనను తాను కించిత్ పరుచుకుంటూ కేవలం బాహ్యమైనటువంటి సిరి సంపదలు మాత్రమే తాను లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
0: And what do we find today? He has degraded himself and he is after acquiring wealth, education and fame.
1: కనుక ఈనాటి మానవుడు జ్ఞానమే ప్రధానమైనటువంటిది, దీంట్లో జ్ఞానమునకే ఎక్కువ విలువ నందిస్తున్నాము.
0: Now today we find that here again we are giving more value to what a man learns from God.
1: జ్ఞానము విలువైనటువంటిది కాదు, గుణమే విలువైనటువంటిది.
0: Embodiments of love, it is not jnana which is important but guna, character.
1: ఈ జ్ఞానములన్నీ కూడాను కేవలం బుక్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం వల్ల ఏర్పడినటువంటివి.
0: It is merely our acquaintance with books that we call is jnana today.
1: ఈ యొక్క జ్ఞానము మనకి ఏమాత్రం కూడా నిత్య జీవితంలో ఒక విధమైన ఆధారప్రాయంగా ఉంటుండదు.
0: అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ ఎనీ కంఫర్ట్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్.
1: బాహ్య దృష్టినే మనం లక్ష్యం నందించుకుని మనము జీవితాన్ని గడుపుతున్నాం.
0: We look around us, that is our view point, and we are working out our livelihood.
1: ఒకానొక సమయం లోపల జీసస్ కూడాను చెప్పాడు.
0: That is why once upon a time Jesus had said,
1: నరక మార్గము చాలా విశాలంగా ఉంటుండాలి అన్నాడు.
0: The path to hell, Jesus said, was very broad.
1: స్వర్గ మార్గము చాలా ఇరుకాటంగా ఉంటుండాలి అన్నాడు.
0: The road to heaven, he said, was extremely narrow.
1: కారణం ఏమనగా నరకమునకు ప్రయాణమయ్యేటువంటి వ్యక్తులు లక్షలకు మంది ఉంటున్నారు, అందువల్లనే పెద్ద రోడ్డు కావాలి.
0: The reason those who are treading on the road to hell are far too many, that's why it is broad.
1: నిరంతరము కూడాను త్యాగశీరుడైనటువంటి వారు నూటికొక్కరే కోటికొక్కరే ఉంటుంటారు.
0: అండ్ దోస్ హూ మేక్ ఇట్ ఎ పాయింట్ ఇన్ దేర్ లైఫ్స్ టు డూ.
1: ఈనాడు మన భారతదేశమునందు పవిత్రమైన త్యాగ భూమి యందు, నిర్మలమైనటువంటి ఒక యోగ భూమి నందు ఈనాటి భారతీయులు స్వార్థము అహంకారం ఈ రెండింటినే రెండు చక్రములుగా ఉంచుకొని, ఈ రెండింటినే రెండు రెక్కలుగా ఉంచుకొని ఆకాశములో సంచరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: That's why that path is narrow. Today we find this ancient land of ours, Bharat, which has as its tradition a glorious past. We find that man of today has the two wheels on which he makes his livelihood.
1: Dharamu cheta chedagaatam aadutunnaru, sarvamunu kuda hastagatam gaavinchukotaniki prayatnistunnaru.
0: He, man of today, we find is after wealth and money. He plays with money.
1: Kaani deeni valla manavattu ye maatram kudano prakatinchadu.
0: But through these means we cannot have the true nature of man.
1: ముఖ్యముగా మన యొక్క తెలివితేటలు యందు గుణములు చేర్చుకుని తద్వారా సేవకాభావమునందు సమాజంలో మనం అడుగు పెట్టాలి.
0: సో అలాంగ్ విత్ వాట్ వీ అక్వైర్ వీ షుడ్ ఆల్సో ట్రై టు ఇంబ్యూ ఎ సెన్స్ ఆఫ్ గుడ్నెస్ ఇన్ అస్ అండ్ టుగెదర్ విత్ దీస్ వీ షుడ్ ట్రై అండ్ డూ గుడ్ ఫర్ అదర్స్.
1: సమాభావాన్ని మనము పెంచుకోవాలి.
0: ఫర్ ఎగ్జాంపుల్ ది స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ షుడ్
1: క్షమనే బలహీనుని యొక్క బలము.
0: నౌ ఇట్ ఈస్ దిస్ క్షమ దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ది వీక్.
1: బలవంతునకు ఆభరణము.
0: And it's an ornament to the strong ones.
1: Kevalamu siri sampadala samayamunandu tana yokka porapatunu e maatram kudanu manavudu gurtinchadu.
0: It's when man is happy and comfortable, he really cannot understand what trouble is like.
1: Tana anni vidhamuluga sukhamuga untunnappudu tanalo anni kudanu avagunamule bayalu jertuntayi.
0: When he enjoys all comfort and pleasures, all that really comes out of him is nothing but bad.
1: కష్ట సమయములందు సుగుణాలంత కూడాను ఉప్పొంగుతుంటాయి.
0: It's only when he is put to a lot of trials and tribulations.
1: కనుక మనకు కష్టములే ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శ ప్రాయములు.
0: That his innate goodness comes out to the fore.
1: కష్టములే లేకుండినా సుఖమునకు విలువనే లేదు.
0: It's only through this process of trials that we can see comfort.
1: కనుక మన సుఖములన్నీ కూడాను కష్టముతో చేరి ఉంటున్నాయి.
0: So our sense of happiness is intimately linked with troubles.
1: Kalukane manamu the pleasure is an interval between two pains.
0: That's why it's been said the pleasure is an interval between two pains.
1: Manavu ee naadu branthini pondi kashtamulu undakoodadu sukhame kavali antunnadu.
0: But today
1: asaadhyamaina
0: man is under an illusion, so he seeks comfort, he doesn't want any distress.
1: Na sukhar labhyate sukham. సుఖము ద్వారా మనకు సుఖము లేదు, కష్టము ద్వారానే సుఖము.
0: యు కెనాట్ గెట్ కంఫర్ట్ టు కంఫర్ట్.
1: ఇది ప్రతి మానవుడు కూడాను చక్కగా గుర్తించాలి.
0: నౌ మ్యాన్ హాస్ టు అండర్స్టాండ్ దిస్.
1: 24 అవర్స్ కూడాను ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: ఇఫ్ యూ హావ్ టు సిట్ 24 అవర్స్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్ యూ రియలీ డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎయిర్ కండిషన్.
1: 1 గంట బయట ఎండలో మనం సంచరించి వచ్చినప్పుడే ఎయిర్ కండిషన్ విలువ మనకు అర్థమవుతుండాలి.
0: వి గో అవుట్ ఇన్ ద హాట్ సన్ ఫర్ 1 అవర్. Then we come back, then we realize what this air condition is. కనుకనే
1: మనకు కష్టములను మనము అనేక విధమైన సుఖములను అందించేటువంటి యొక్క సూత్ర మార్గములు.
0: That's why all that's really bad for us, all our troubles are really those which give us happiness in the end.
1: కానీ ఈనాటి మానవత్వము లోపల మనము అనేక విధములైనటువంటి లౌకిక భోగములను మాత్రమే అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాము.
0: Now today again, we are given to experiencing what we call our pleasures, but the worldly ones.
1: ప్రేమ స్వరూపులారా, మనం పెద్ద పెద్ద భవనములు నిర్మించుకుని అన్ని విధములుగా సుఖ సంతోషములు అనుభవిస్తున్నప్పుడు నేను చక్కగా భోగాన్ని అనుభవిస్తున్నామని వెర్రవీగుతున్నాము. ఇది వెర్రితనం యొక్క లక్షణం.
0: Embodiments of love, we find that now we have built huge mansions giving us all the pleasures and comforts, and we feel that we are really enjoying happiness. This is nothing but foolishness.
1: ఇది కేవలము నీవు భోగములను అనుభవించలేదు, భోగములే నిన్ను అనుభవిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద అదర్ వే రౌండ్. ఇట్ ఇస్ కంఫర్ట్ విచ్ ఇస్ ఎక్స్‌పీరియన్సింగ్ యు.
1: నిన్ను ఈ భోగములంతా అనుభవించి నీలో ఉండినటువంటి శక్తి సామర్థ్యమంతా జుర్రుకొని నీలో అహంకారము, ఒక విధమైన క్రోధము, ద్వేషము, అసూయ అనేటువంటి రోగములకు గురి చేస్తున్నాయి ఈ భోగములు.
0: త్రూ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సింగ్ యు, దిస్ కంఫర్ట్ అల్టిమేట్లీ లీడ్స్ యు టు డిజాస్టర్ by depriving you of your innate qualities, of all the good in you and all your strength.
1: ee naadu prapanchamunu goppaga abhruddhi gaavinchalani aneka sadupayamu unarchalani prabhutvam kudanu chaala paatu padutundali.
0: Today the government also embarks upon various schemes and plans to bring happiness to the majority.
1: Pedda pedda industries nirminchatam cheta desamu baagupadadu.
0: By merely putting up big industries, the country cannot progress.
1: Manavuniki aneka saukaryamulu chekurchadam cheta desamu baagupadadu.
0: By securing plenty of comforts for man, the country cannot progress.
1: Desam yokka abhivruddhulanni kudunu bhautikamainatundi sukha santoshamulato kattubadaledu.
0: The progress of a country do not get linked up with this material progress.
1: Manavuni naitika viluvanu ee naadu penchukuntado aanaadu desam baagupadadu.
0: It is only when man furthers his own basic innate good qualities, it's only then that the nation will progress. Morality, the morality in man should come up. It's only then.
1: ee naadu morality maatram lekunda desham baagupadalante ekkada baagupadu.
0: Today without this essence of morality, how can we feel that the country will progress?
1: Manasunandu vishala bhavamulu levu.
0: We don't have a broad vision.
1: ఇవంతా కూడా నేరో మైండ్ సంకుచితమైన భావములుగా ఉంటున్నాయి.
0: వి హావ్ ఎ వెరీ నేరో అవుట్లుక్.
1: ఎక్స్పెన్షన్ లవ్, ఈ విశాలమైన ప్రేమను మనం పెంచుకోవాలి. ఇదే లైఫ్.
0: వి షుడ్ ట్రై టు డిరైవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: దృశ్యమునకు అదృశ్యమునకు మధ్యనున్నటువంటి యొక్క వంతెనే మానవత్వం.
0: What is seen and what is not seen, the bridge between these two is man.
1: ఈ మానవత్వము కొంత అదృశ్యమునకు దృశ్యమునకు కొంత సంబంధాన్ని ఏర్పరచుకోవాలి.
0: And through this medium, we should make this bridge visible as also the two extremes.
1: మనము ప్రయత్నంగా పూర్వకంగా మనం ఇందులో ప్రవేశిస్తే ఎంతైనా మనం సాహసంతో దేశం యొక్క ఉన్నతిని సాధించగలం.
0: If we make a deliberate attempt and jump into this venture, we certainly can see to it that the country will progress.
1: Mellaga nadachutake prayatniste cheema kudanu konni mile prayanam sarputundi.
0: And a small ant, if it wants to undertake a long journey, will certainly succeed however slow its progress may be.
1: Rekkalu murchukoni kurchunte graddaina oka inch aina munduku poledu.
0: The mighty eagle, if it were to fold its wings and sit at a place, it cannot make any progress.
1: Kaani ee naadu manaku rekkalu undinappadikini murchukoni kurchunnamu mana munduku ee reethiga saagagalam.
0: Today we are endowed with wings, but we have folded them up. How can we move forward?
1: ye pani chesina naaku emi sukham, ye yokka chadu chadivina naaku em aadayam, prathi daani endukunu tana swarthame ee vidhanga manam prayatnapurvakanga sadhisthe deshamunu ye reethiga manam uddharinchagalam.
0: If I do this, what will be my share? If I do that, what will be my happiness? In this manner, we are trying to question everything in relation to ours.
1: Tellavari lechinindi modalukoni రాత్రి పరుండునంత వరకు ఒక పవిత్రమైన కార్యములు కాని ఒక పరమాత్మ చింతన కాని ఏమాత్రము లేదు. నిరంతరం కూడాను ఒక విధమైన పుట్టి యొక్క లౌకిక భోగములకే బాట పడుతున్నాము.
0: రైట్ ఫ్రమ్ ద మోమెంట్ వి గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టిల్ వి గో టు బెడ్ ఎట్ నైట్, ఆల్ ద వైల్ రాదర్ దాన్ స్పెండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్ టైమ్ ఇన్ ద థాట్ ఆఫ్ లార్డ్ ఆర్ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్, వి ఆర్ ఆల్ ద వైల్ క్యారీడ్ అవే బై ట్రైయింగ్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ రిలేషన్ టు అవర్
1: స్వరూపులారా. మానవత్వం ఉంది, మృగతత్వం కాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, వాట్ ఈజ్ ఇన్సైడ్ మ్యాన్.
1: మన ప్రేమను పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ లవ్.
1: తైలము ఒక ఒత్తికి జీవితాన్ని ఇస్తుంది.
0: ఆయిల్ గివ్స్ లైఫ్ టు ఎ విక్.
1: కానీ ప్రేమ మనిషికే ప్రాణం పోస్తుంది.
0: బట్ లవ్ గివ్స్ దిస్ ఎసెన్షియల్ క్వాలిటీ విచ్ విల్ మేక్ ఎ మ్యాన్ కీప్ మూవింగ్.
1: దైవత్వం పైన మనము సంపూర్ణమైన విశ్వాసం పెంచుకోవాలి.
0: వి షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద లార్డ్.
1: ఎక్కడ దైవత్వం పైన మనకు నమ్మకం ఉంటుంటాదో అక్కడే ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: వేర్ వి హ్యావ్ దిస్ ఫెయిత్, విల్ హ్యావ్ లవ్.
1: వేర్ దేర్ ఈస్ ఫెయిత్, దేర్ ఈస్ లవ్. వేర్ దేర్ ఈస్ లవ్, దేర్ ఈస్ పీస్. వేర్ దేర్ ఈస్ పీస్, దేర్ ఈస్ ట్రూత్. వేర్ దేర్ ఈస్ ట్రూత్, దేర్ ఈస్ గాడ్. మనము ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఈ నమ్మకం అనేటువంటి రెండు కన్నులను మనం పొడుచుకుంటున్నాము.
0: Where there is faith, we have love. Where there is love, we have peace. Where there is peace, we have truth. Where we have truth, there is God.
1: Truth is God.
0: Truth is God.
1: ఒకానొక సమయంలో మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, దైవం ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ట్రూత్, ట్రూత్ అనేటువంటిది కాబట్టి there is God.
0: It was Gandhiji who said that God certainly exists where truth is God, and truth is everywhere, so God is everywhere.
1: Kaluka satyamunu manam maraninpa cheyadaniki veelu kaade.
0: We really cannot exterminate truth.
1: Ee nammakamu anetvanti kevalam oka experiment tho prayojanam cheyadaniki veelu kaade.
0: This aspect of faith is something which cannot be understood by experimentation.
1: Ee faith anetvanti deeniki oka reason season ledu,
0: and there no season. There is no reason for this quality of faith.
1: Kanuka ee season ku reason ku atheetamaina kunte nammakamu mana nammakam annadi ante kaani inkokar ledanadaniki e maatram adhikaram ledhu.
0: Faith is beyond season and reason. Our faith is ours. Nobody has the right to question this.
1: Divyamaina manavatvanni andichinatvanti yokka ee yokka sthiti endu manamu bhagavantunku taginatvanti krutagnata roopakanga ee karmaacharanalo manamu kaayanni praveshapettali.
0: And man which has been given this birth should try and spend every minute of his existence in order to show a sense of gratitude.
1: Mukhyanga ee naadu manavatvamunandu krutagnata e maatram kudanu kanipinchadam ledu.
0: And then again we find that the man of today, there is absolutely no sense of gratitude in him.
1: ఒక డాక్టర్ ఏమైనా కూడా నువ్వు మెడిసిన్ ఇచ్చి మన రోగం నివారణ చేస్తే మనం అతనికి కృతజ్ఞత వందనములు అందిస్తున్నాం.
0: When a doctor cures us of our illness, we express our gratitude to him.
1: దాహం కొన్నప్పుడు ఎవరైనా ఇంత మంచినీళ్ళు ఇస్తే అయ్యో వారికి థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం కృతజ్ఞత పూర్వకంగా.
0: When we are thirsty and when we find somebody who offers us a cup of water,
1: మన కష్టాల సమయంలో ఎవరైనా పట్టెడు అన్నం పెట్టి పొట్ట నింపితే వారికి కృతజ్ఞత రూపకంగా మనం అనుభవిస్తున్నాం.
0: When we are starving and if somebody comes along and offers us some food, we feel grateful to
1: him. అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
0: బట్ మ్యాన్ హూస్ ఎసెన్షియలీ డివైన్ హీ హాస్ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సుప్రీం బీయింగ్.
1: సర్వత్రా దైవత్వం తప్ప అన్యత్వము లేదు.
0: ఎవ్రీవేర్ దట్ యు సీ ఈజ్ నథింగ్ బట్ డివినిటీ.
1: కానీ మానవుడు నా యొక్క ప్రయత్నం చేత దీన్ని సాధిస్తున్నానని అహంకారం చేత తాను విరవీగుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఫీల్స్ ఈగోయిస్టిక్ అండ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హీ హూస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్.
1: కానీ ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
0: దిస్ ఇస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్.
1: మానవుడు ఏమి చేయగలడు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ కెన్ రియలీ అచీవ్?
1: కేవలం ఈ దేహం అనేటువంటిది ఒక పనిముట్టు.
0: దిస్ బాడీ ఆఫ్ హిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: తాను ఈ యొక్క దివ్యత్వం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దిస్ డివైన్ స్పార్క్.
1: దిస్ ఈస్ మై బాడీ, ఐఎమ్ నాట్ బాడీ.
0: He says, this is my body, but I am not this body.
1: Kalukane, this is my body antunname kani, I am body ani evaru cheptam ledu.
0: We say, it is my body, but nobody says, I am this body.
1: Idi my kerchief. Kerchief separate ga undi, nenu separate ga undi.
0: We say, this is my kerchief, so I am separate from this kerchief.
1: Adhe vidhamga, my mind, my body, my buddhi, my chittam, my indriyam, my antakaran antunnam, but who am I?
0: In the same manner,
1: ఎవరైనా క్వశ్చన్ వేసుకుంటున్నారా?
0: ఇన్ ద సేమ్ మేనర్ వి సే దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై మైండ్, మై ఇంటెలెక్ట్, మై ఆర్గన్స్ అండ్ సో ఆన్. బట్ హాస్ ఎనీబడి ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్, హూస్ దిస్ మై?
1: కనుకని ఈ మై అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుంది. అదే మై ఈజ్ మాయా, మై.
0: ఇట్ ఈస్ దిస్ మై విచ్ అపియర్స్ యాజ్ ఎటర్నల్ విట్నెస్ అండ్ ఇట్ ఈస్ దిస్ మై విచ్ ఈస్ దిస్ మాయా.
1: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు నాది, నా వారు, నేను అనేటువంటి దీనికి ఉపయోగపెడుతున్నాం. కానీ నేనెవరు అనేటువంటి సత్యాన్ని ఎవరు కూడా విచారించడం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద మూమెంట్ వి గెట్ అప్ టిల్ ద మూమెంట్ వి గో టు బెడ్, వి కీప్ టాకింగ్ అబౌట్ మై అండ్ ఐ, బట్ నోబడీ హస్ రియలీ బదర్డ్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, హూ ఇస్ మై?
1: కనుకని అన్నింటికీ ఎందుకు సాక్షిభూతమైనటువంటి యొక్క దివ్యతత్వమైనటువంటి ఆత్మనే నీవు.
0: సో దాట్ విట్నెస్ విచ్ ఈస్ ప్రెసెంట్, విచ్ ఈస్ ఇన్నేట్ ఇన్ ఎవ్రీథింగ్, that is this atma, that is the true entity.
1: Tamil lo meera cheppindi kadalil kulittaru muttati teeni kainaduva vidumayo karuna ye puriyavayo ani tamil. Ee kadalil kulittaru ee samudram aneetundi deen lopala enni alalo enni vidhamaina musallo enni vidhamaina mrugamulo undinappatikini neenu munigi kashtapadi ee bhagavantuni naamamu aneetundi oka ratnaanni mutyani neenu sampayinchukunnanu deenini tirigi naa chei nunchi vadilipothe tirigi naaku labhinchu.
0: It was Meera who said it in Tamil. In this vast ocean, there are these waves, there are these whales, there are these crocodiles and any number of other things. Having dipped into this vast ocean, I have now secured the precious name of the Lord, the precious gem of this name of God. And I must try to see to it that I do not lose hold of this.
1: Eenaadu manavattu lopala కేవలం ఆధ్యాత్మికం అంటే ఏమో అదిరి పడిపోతున్నారు.
0: టుడే వి ఫైండ్ దట్ మ్యాన్ గెట్స్ ఫ్రైటెన్ బై ది వెరీ వర్డ్ స్పిరిచువాలిటీ.
1: ప్రాయమున్నప్పుడే భగవంతు కనుగొనాలి.
0: వెన్ వన్ ఈజ్ యంగ్ హీ డస్ నాట్ ట్రై టు సీక్ గాడ్.
1: కాయముడిగిన ఎంత కాంచలేవు.
0: అండ్ యాజ్ ఇట్ బికమ్స్ ఓల్డ్ ఆర్ వెన్ ఇట్ గోస్ ది బాడీ గోస్ అవే,
1: ముందు ముందని ఎంచు మోసమ్ము చెందకు.
0: డోంట్ కీప్ సీయింగ్ that later on, you are only deceiving yourself.
1: Sarvula endukudunu manavattu okkatigane manaku kanipistuntundali.
0: Man's nature is something which is present in every being.
1: Film record gramophone plate untundali. Idi chuste okkatigane anni kanipistuntuntai.
0: In a gramophone record, when we look at it, we find that everything seems to be together.
1: సౌండ్ బాసు నందు సవరించి చూచిన పాటలు ఎన్నో విధము పలుకుచుండు. ఈ ప్లేట్ చూస్తే అన్ని సమానంగానే ఉంటుంటాయి, కానీ సౌండ్ బాక్స్ లో సవరించి చూస్తే వేరు వేరు వేరు పాటలుగా కనిపిస్తుంటాయి.
0: when we look at this film record, the gram film record, we feel that it is one entity. But when you use the accompanying sound box along with this, we find the different notes, the different tones, and the different voices coming out into the open.
1: Kani manavattamlo chuste sarvulu kudunu manavulu vale kanipistunnaru. Kani manavattam evari endu untundado aa practical lopalane telustundi.
0: But in the same way, when we look around, it is the same nature which prevails all around. But when we want to look into one particular individual, nobody seems to be knowing what this really is like.
1: Kondaru mahaniyuluga untuntaru. Kondaru telivitetalu varaga untaru. Mari kondaru moorkhuluga untuntaru.
0: There are some who have evolved. There are some who are intelligent. There are some who are foolish.
1: Manchi variki matalu undavu.
0: Those who are good, they are men of few words.
1: Telivitetalu variki adhika matalu untuntayi.
0: Those who are intelligent, far too many words.
1: Moorkhulu chuste vaadistuntaru.
0: And the foolish ones go on arguing and debating.
1: Kanuka varini kriya roopamlo manam pettinappude vaari yokka nijatattvam manaku arthamavutuntadi.
0: So it's only when we see these people in action that we'll get to know their true nature.
1: Chinna chinna daniki kuda nu vaadincheetvanti yokka tattvamu moorkhatvam ane cheppochun kaani manavattvam kaadu.
0: That nature which goes on arguing and debating is the nature of the real.
1: Mari kontamandi telivitetalu kalavaramani bhavistunnare kaani otti matalato tappa kriyalato vaaru ye maatramu palgonnaru.
0: And the intelligent ones waste away their time in words, do nothing in action.
1: Kali patra shabdam ekkuvistundi.
0: An empty vessel makes much noise.
1: Kalukane manam telivitetalu anukuntunnave kaani manam empty vessels.
0: We think this is our intelligence, we are clever, but it is nothing but an empty vessel.
1: Nijamainatvanti manavattvamu ఒక వింటుంది కాని ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. అతి మాటలకు ఏమాత్రము అవకాశం ఇవ్వదు.
0: The true nature of man is that which keeps him silent, which does not give vent to words and undue thoughts.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఏమిటి అని విచారిస్తే పవిత్రమైనటువంటి ఆత్మతత్వమే అనే అర్థమవుతుంది.
0: Now if you ask this question, what is this true nature of man, we find that it's a sacred one, it is this atmic principle.
1: కాన మనం ప్రతి మానవుడు కూడాను, నేను మానవుడును, నేను అజ్ఞానమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటి వాడు కాను అనేటువంటి యొక్క త్యాగభావాన్ని మనం అనుభవించాలి.
0: సో మ్యాన్ షుడ్ ట్రై అండ్ టు డెవలప్ దిస్ ఫీలింగ్ దట్ హీస్ మ్యాన్ ఇన్ ద వెరీ ఎసెన్స్ ఇన్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
1: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం వల్ల మనకి ఎంత క్షేమం ఏర్పడుతుండదో మీరు నిత్య జీవితంలో కూడా అనుభవించవచ్చు.
0: This sacrifice, the spirit of sacrifice, what actually it gives us in return is something which we really see around us.
1: Ippudu manam gaalini teesukuntunnam.
0: For example, we breathe in.
1: Teesukunna gaalini maroku vaipuna manam visarjinchakapothe mana lungs chedipothundi.
0: The air that we breathe in, we should also breathe it out. So that otherwise the lungs may go bad.
1: Aaharam teesukuntunnam danni manaku vaipuna visarjinchakapothe kadupu chedipothundi.
0: We take in food, but through some other channel we'll have to put it out.
1: Mana chetilo oka pradeshamlo raktam prasaristundali. Aa raktam prasarinchakunda akkade nilichipothe akkada oka gullaga tayaraipothundi.
0: It is the nature of blood to circulate, but if the blood were not to circulate and were to stand still at a point,
1: kaabatti manam tyagam cheta enta chemam erpadutundali.
0: A boil develops at that particular spot. So we see the
1: gaalini vidchakoddu ani daani atle katti pettesiste mana yokka pranam pothundi.
0: The air that I breathe in, I should not breathe it out. Hold it up and you can see the disastrous consequences.
1: Kanuka tyagam lopala ento yogam undi. Yogame cheemaanni andistundi.
0: So it is through this sacrifice that we have yoga.
1: Aithe mana manastattvanni కేవలం లౌకికమైన మార్గంలో ప్రవేశపెట్టి అనేక జన్మలుగా ప్రవేశపెట్టడం చేత దానిని అనేక విధములుగా మనం మార్చుకోలేకపోతున్నాం.
0: Through yoga we get happiness. Over a period of lifetimes we have got used to spending everything for ourselves.
1: దీనికి అభ్యాసం అత్యవసరం.
0: Now in order that we take this new path.
1: శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. అభ్యాసం చేయాలి.
0: We need this abhyasa or practice. Practice is essential. It's at the root of everything.
1: Oka chepana pattalanukunte manamu yerranu kutti danini choopinchi chepana padutunnam.
0: If you want to catch fish, we spread a net.
1: Aneka vidyamulainatundi practices cheta kruramaina mruganni kudanu swadhinam chesukuntunnam.
0: We have a bait for the fish. If you want to catch wild animals, we have a bait against
1: fish. Vishasarpanni kudanu manamu aa yokka vishadantamulu perikivesi dantho nirbhayanga manam aadukuntunnam.
0: a poisonous snake, we get hold of it, remove it, the poisonous fangs and play with it.
1: Snake ku, manasuku, rendu kudanu okke jantalaga untunnayi.
0: The snake on the one hand and the mind on the other, there is an intimacy between these two.
1: Sarpam eppudu kudanu chakkaga podu, adi vankari tinkariga potundi.
0: It is the snake's nature to keep while moving in a zigzag manner.
1: ఏది చిక్కితే అన్నంత కరుస్తూ వెళ్తుంది.
0: అండ్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ అక్రాస్ ఇట్ బైట్స్ అండ్ గోస్.
1: అదే విధంగా మనసు కూడాను స్ట్రైట్ గా పోవటం లేదు, అది కూడా వంకర ఇంటి మీద పోతుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ మైండ్ ఆల్సో ట్రెడ్స్ ఎ క్రూకెడ్ పాత్.
1: చూచిన దాన్నంతా ఆశిస్తుండాలి.
0: వాట్ ఎవర్ ఇట్ సీస్ ఇట్ డిజైర్స్ ఫర్.
1: కాబట్టి సర్పగుణములు ఉంటున్నాయి మనసునందు.
0: దట్స్ వై ద మైండ్ హ్యాస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ స్నేక్.
1: అయితే ఆ సర్పం కరిస్తే విషం తలకెక్కుతుంది.
0: ఇఫ్ దట్ స్నేక్ వర్ టు బైట్, well, the poison would get into the body.
1: అయితే ఆ సర్పమునందున్నటువంటి రెండు దంతములు కూడాను పెరికి పారవేస్తే విషయం ఒక సర్పం మన స్వాధీనమైపోతుంది.
0: But if you remove those fangs, the poisonous fangs, the snake becomes your servant.
1: అదే విధంగానే మన యొక్క అభిమానం, మమకారం రెండు విషదంతాలు ఉంటున్నాయి మనకు.
0: In the same manner, we have these two poisonous fangs, అభిమానం, attachment, and మమకారం, desire.
1: ఈ రెండు దంతములు మనం తీసివేసేస్తే మన జీవితం మన స్వాధీనం అయిపోతుంది.
0: బై రిమూవింగ్ దీస్ టూ ఫ్యాంగ్స్ అవర్ లైఫ్ బికమ్స్ ఆర్స్.
1: మనం ఏ రీతిగా తీయటం?
0: హౌ డు వి రిమూవ్ దీస్?
1: దీనికి కూడా ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ దిస్ ఆల్సో ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: ఇది ఒక పేపర్.
0: దిస్ ఇస్ ఎ పీస్ ఆఫ్ పేపర్.
1: దీన్ని బాగా చుట్టినాం.
0: వి రోల్ ఇట్ అప్.
1: ఈ చుట్టేటప్పటికి ఏమైపోతుంది? అది మడత పడిపోయింది.
0: యాజ్ వి రోల్ ఇట్ వి ఫైండ్ ఇట్ గెట్స్ ఫోల్డెడ్.
1: దీన్ని తిరిగి స్ట్రైట్ చేయాలంటే ఏంటి? దీనికి ఆపోజిట్ గా చుట్టాలి.
0: If you want to make it straight, we must unfold it in the opposite direction.
1: అదే విధంగానే మన అనేక జన్మల నుంచి కూడాను భౌతికమైనటువంటి విషయంలో మనం చుట్టుతూ వచ్చాము ఈ మనసును.
0: In the same manner, over past lives, we have been rolling the mind in one direction.
1: దీనిని స్ట్రైట్ చేయాలంటే దీనిని ఆపోజిట్ గా ఆధ్యాత్మిక విషయంలో దీన్ని చుట్టూ రావాలి.
0: If you want to straighten the mind now, we must unroll it in the opposite direction towards God.
1: కనుకనే మనం బహిర్దృష్టిని వదిలిపెట్టి అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకున్నామా మనం ధన్యులమైపోతాం.
0: So putting aside the worldly view, we should try and look within ourselves.
1: మన చేతిలో ఒక టార్చ్ ఉంది.
0: We have a torch in our hands.
1: నేను ఇట్లు బయలుదేరిపోవాలి.
0: I want to go in one particular direction.
1: నేను పోయే రోడ్డుకు టార్చ్ వేస్తే నేను సులభంగా వెళ్ళొచ్చు.
0: If I flash this torch in the direction which I have to go,
1: నేను పోయేది ఒక మార్గము, వేసేది ఇంకొక మార్గము టార్చ్.
0: But I want to go in one direction. I flash the torch in the opposite direction.
1: కనుక మన లోపల దివ్య దృష్టి అనేటువంటి ఒక టార్చ్ ఉంటుందది.
0: In the same manner, that divya drushti, that spark of inner vision is within us. That spark.
1: దానిని మనము లోపల వైపున వేసుకుంటే అంతర్భావం మనకు అర్థమవుతుంది.
0: If that view of ours, if that sight of ours, if we were to turn inwards,
1: అంతర్దృష్టిని తెలుసుకోవాలని ఆశించటము బహిర్వైపున మాత్రం తార్చివేయటం.
0: We want to know our true nature, but we flash the torch to the external world.
1: ఇది సాధ్యమవుతుంది.
0: How is it possible?
1: ఇది సాధ్యం కాదు. మనం ఎక్కడ బయలుదేరిపోవాలనుకుంటున్నామో ఆ వైపునే మనం దృష్టిని మరచాలి.
0: We want to go in a particular direction, we should try to look in that direction.
1: Kana prati manavattamlo kodanu ee naadu jagattu lopala ashanti prabaladaniki moola kaaranam emiti.
0: Today we find lot of restlessness in the world. What's the cause for this?
1: Hrudayamu leni maatalu perigipothunnayi.
0: We have words and words without the heart.
1: Idi kaadu manaki ippudu athyavasaramainatundi maatalu leni hrudayam kavali.
0: What we want is a heart without words.
1: ఇదే మనం ఈనాడు కోరవలసింది.
0: This is what we must look for.
1: మాటల చేత ఏమాత్రం కూడా మనం కార్యములు సాధించలేము.
0: Mere words do not give us any.
1: క్రియల చేత మనం ఎంతటి విజయాన్నైనా సాధించగలము.
0: It is through work that we can achieve a lot of things.
1: కనుక ప్రతి మానవుడు కూడాను క్రియలో ప్రవేశించాలి.
0: So every man should jump into this.
1: కర్మ మార్గములో మనం ప్రవేశించాలి.
0: Into this field of karma.
1: సమాజ సేవను మనం చేయాలి.
0: Service of society.
1: సమాజంతోనే మన జీవితం ఆధారపడి ఉంటుండాలి.
0: It's a society which sustains our life.
1: మనం సొసైటీని వదిలిపెట్టి ఒక క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
0: We cannot live even for a second.
1: కానీ సొసైటీ యొక్క క్షేమాన్ని మనం కోరటం లేదు.
0: By removing ourselves from the society. But we
1: don't. మనం ఈనాడు చేయవచ్చు. సొసైటీ సేవ. మనం ఉన్నటువంటి ధనమును కాని, ఉన్నటువంటి శక్తిని కాని, ఉన్నటువంటి బుద్ధిని కాని సమాజ సేవలో ప్రవేశపెట్టినప్పుడు మన పవిత్రమైన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శవంతమైన దేవస్యంగా మనం రూపొందుతుంది.
0: We should serve society through our money, through our intelligence, through our words, through our deeds, and by this our country can achieve any degree of progress.
1: ఏ కించిత్తైనా కూడా స్వార్థాన్ని త్యాగం చేయాలి.
0: At least for a fraction, for an iota, we should try to.
1: లేక తోటి మానవుడి చేత ప్రియమైన మాటలైనా మనం ఆడాలి.
0: హ్యావ్ గుడ్ వర్డ్స్ ఫర్ ద అదర్స్
1: కానీ మాటలు కూడా మధురంగా ఉండటం లేదు.
0: బట్ టుడే వి ఫైండ్ ఈవెన్ వర్డ్స్
1: మాటలు కూడా కఠినంగానే ఉంటున్నాయి.
0: Words tend to be hard and biting.
1: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
0: Reason: the heart itself is hard as a stone.
1: ప్రేమ స్వరూపులారా, మనం చేయవలసినటువంటి మంచి మాటలు, మంచి చూపులు, మంచి హృదయము, మంచి నడతలు ఈ విధంగా ఉంటుంటే మంచి జీవితంగా ఉంది, మంచి దేశంగా కూడా రూపొందుతుంది.
0: Embodiments of love, what we should have is good thoughts, good words, good heart, good deeds, and we can really go.
1: కనీసం మృదుమధురమైనటువంటి మాటలైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should try to learn at least words which will sound sweet.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: కనుక మన మానవత్వం అనేటువంటిది మనలో ఎంతనో ఉంటుండాలి, దివ్యమైనటువంటిగా ఉంటుండాలి.
0: This spark of divinity is very much latent. The heart itself is hard as a stone.
1: Prema swarupulara, manam cheyavalsinatundi manchi matalu, manchi choopulu, manchi hrudayamu, manchi nadatalu ee vidhanga untunte manchi jeevithanga.

0: is not
1: me. అహంకారం మానవత్వం కాదు.
0: ఈగో ఇస్ నాట్.
1: ఇవన్నీ కూడా మృగ లక్షణాలు.
0: ఆల్ దీస్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
1: లక్షణాలు మనము మృగ లక్షణాలు పెట్టుకుని మానవులము మానవులం అనుకుంటే ఇంకా ఇది దేశం ఎట్లా ఉద్ధరించగలము?
0: With these animal qualities deep within us, we say that we are man. How is it possible?
1: కనుక మనము మానవులం అనుకున్నప్పుడు మానవ కుడములను పెంచుకోవాలి.
0: When we say that we are men, we should try to show that.
1: ప్రేమ, దయ, కరుణ, త్యాగము, సానుభూతి ఈ పంచ ప్రాణముల చేత మనము ఈ జగత్తును కొంతవరకు ఉద్ధరించాలి.
0: లవ్, కంపాషన్, మర్సీ, కైండ్నెస్ అండ్ సింపతి ఫర్ అదర్స్, ఇట్ ఇస్ దీస్ ఫైవ్ విచ్ ఫార్మ్ ది కార్నర్ స్టోన్.
1: ఈ విధమైనటువంటి దానిని మనం పెంచుకున్నప్పుడే కొన్ని కష్టములకు మనం గురి కావాల్సి వస్తుంది.
0: ఇట్ ఇస్ అన్అవాయిడబుల్ దట్ వీ కమ్ అక్రాస్
1: మంచి మార్గంలో మనం ప్రవేశించినప్పుడు కొన్ని దుఃఖములు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
0: That we come across troubles. Now when we want to do something
1: manchi variki anni kudunu konni kashtamule ventaadutuntai.
0: Those who want to do good are always happy.
1: Viluvainatvanti diamond ku chaala kotalu kostuntaru.
0: Now if you take this diamond for example, the diamond is subjected to a lot of cutting.
1: Viluvainatvanti bangaramu nippulo veyatamu shuddhito kottatamu enno vidhamuluga himsa chesinappude adi oka sundaramaina nagaga tayaravutundi.
0: Gold which is precious, it also is subjected to very harsh treatment so that it may become an ornament.
1: కనుకనే ఏకేశ్వరోపాసనే ప్రధానమంత్రి బోధించినటువంటి యొక్క మహమ్మదును మక్కా నుంచి తరమగొట్టి.
0: For example, Muhammad, who said that we should worship the Supreme One, he was driven out of Mecca.
1: కరుణే ప్రధానమంత్రి ప్రని కరుణామయమైనటువంటి జీసస్ ను శిలువకు ఎక్కించిరి.
0: Now Jesus, who stood for compassion, he was crucified.
1: సత్యమే నా ప్రాణమని పలికినటువంటి హరిశ్చంద్రునికి ఆరు బిడ్డలు కూడా అమ్ముకోవలసి వచ్చేది.
0: హరిశ్చంద్ర, హూ అప్హెల్డ్ ద సాంక్టిటీ ఆఫ్ ట్రూత్, వాజ్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ డిస్ట్రెస్. హిస్ ఫ్యామిలీ వాజ్ డ్రివెన్ అవుట్.
1: కనుకనే మంచి వారికి మొట్టమొదట కొన్ని బాధలు అంటారుతుంటాయి.
0: సో దోస్ హూ డూ గుడ్ ఆర్ ఆల్వేస్ అప్ అగైన్స్ట్ ఆడర్.
1: కానీ మనం అది లెక్క చేయకూడదు.
0: వి షుడ్ నాట్ కేర్ ఫర్ దీస్.
1: ఒక ముసమ్మి పండు ఉంటుండాలి.
0: వి హావ్ ఎన్ ఆరెంజ్.
1: ఆరెంజ్ కానీ అది లోపల స్వీట్ జ్యూస్ ఉంటున్నా కానీ బయట బిటర్ స్కిన్ ఉంటుండాలి.
0: Now this orange has got a sweet juice within, but on the outside
1: దాని తీసి వేసినప్పుడే ఆ స్వీట్ జ్యూస్ మనకు లభిస్తుంది.
0: By removing the bitter skin, we can get the sweet juice.
1: కనుకనే కష్టములను, నష్టములను, దుఃఖములను, నిందలను, నిరుద్యోగములు అన్నిటి కూడా నిరుద్యోగం చేసినప్పుడే, దాన్ని త్యజించినప్పుడే మనకి శాంతి, సంతోషము, సుఖము, ఆనందము మనకు లభిస్తుంది.
0: In the same manner, by putting aside the obstacles, the ridicule, the abuse and all such things which are going to dishearten us, we can secure the innate happiness, peace and joy.
1: ప్రేమ ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం పైన కూడా కాసేటువంటి ఫలము.
0: Now man's life which is full of love is, we will also certainly become a fruit.
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: Without love you can't have the world.
1: కనుకని love is God, live in love.
0: That's why love is God, live in love.
1: ఈ ప్రేమ ఎక్కడ మనకు ఉంటుందో అక్కడ అన్ని విధములైనటువంటి యొక్క క్షమ కూడా మనకు ఏర్పడుతుంటుంది.
0: Where you have this love, we have the sense of forgiveness.
1: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: Love is selflessness. Self is lovelessness.
0: Love is selflessness. Self is lovelessness.
1: కనుక ఈ యొక్క స్వార్థము స్వార్థమని ఉండినంత వరకు కూడా మనకు ప్రేమ మనలో ప్రవేశించదు.
0: So long as we cling to this sense of selfishness, we cannot have love sprouting within us.
1: కనుక ఈ ప్రేమను మనం పెంచుకోవాలంటే మనం స్వార్థాన్ని త్యాగం చేయాలి.
0: If you want to secure love, then sacrifice selfishness.
1: ప్రేమ స్వరూపులారా, ఏ నాటికైనా కూడా ఈ దేహం రాలిపోయేది, కూలిపోయేది, కాలిపోయేది.
0: Embodiments of love, one day or the other this body has to collapse and burn.
1: శత వర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నిమ్మనమున.
0: We talk about hundreds of years, but we should not believe in that.
1: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో వెళ్లేది ఎరుకలేదు.
0: We do not know when this body will go, either in childhood or in youth, middle age or old age.
1: కనుక ఈ యొక్క మరణం అనేటువంటిది నీ చేతిలో లేదు.
0: Death is something which is not in our hands.
1: ఏ నిమిషంలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
0: We cannot tell at what moment it will come.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: నేను నిల్చుకున్నాను, ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ నిల్చుకున్నాడు.
0: I am standing here and a photographer stands in front of me.
1: నేను ఎంత తిరుగుతూ ఉండినప్పటికీ ఫోటోగ్రాఫర్ రెడీ అన్నప్పుడు నేను స్టడీగా ఉంటే ఫోటో బాగా వస్తుంది.
0: I might be moving about, shuffling about, but at the moment when the photographer wants to click, if he says ready, I'll become still.
1: నేను దీనికి పూర్వమంతా బాగా స్టడీగా ఉంటుంది, వాడు రెడీ అన్నప్పుడు నేను తిరిగినట్టే నా ఫోటో చెడిపోతుంది.
0: On the other hand, if I was still

0: all the while. And just at the moment when he wants to click, if I want to shuffle about, then the photo will go bad.
1: God is a photographer.
0: In the same manner, God is a photographer.
1: ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అని చెప్పడు. ఎప్పుడు చెప్తాడో ఏమిటో కనుక మనం ఎప్పుడు స్టడీగానే ఉంటుండాలి.
0: బట్ దిస్ ఫోటోగ్రాఫర్ వుడ్ నాట్ కాషన్ అస్ టు బి రెడీ. వి నెవర్ నో వెన్ హీస్ గోయింగ్ టు క్లిక్.
1: ప్రేమ స్వరూపులారా, మీరు నిజముగా నిత్య జీవితంలో సహజమైన మానవులుగా ఉంటుండి చిన్న చిన్న విషయాన్ని విచారించుకుంటే కూడా మనకు ఎంతో విలువైనటువంటి అర్థములంతా మనకు గోచరిస్తాయి.
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్. Every small little act and deed of ours in our daily lives has a lot of thing to tell us. We only have to wait and pause.
1: Oka chinna ekkadaina oka pendiki manam povalane prayatnam chesam.
0: Now we want to go to attend a wedding.
1: Oka pendiki povalante edo konni guddalaina oka chinna bag lo aina petti manam ready avuthunnam.
0: When we want to go, we want to get ready for the journey and pack a few things.
1: Oka cinema povalante kudanu edo konni rakamuluga oka cheppulu veskoni oka 5 rupayalu jobulo pettukoni prayanam avuthunnam.
0: When we want to go to a cinema house, we get prepared for that by having a little money.
1: Leka sayankalam walking povalante oka walking stick aina chethilo veskoni slippers tecchukoni prayanam siddham avuthunnam.
0: When we want to go for a walk, we get hold of the walking stick and put on our slippers.
1: Kani ee naadu walking ku povachchu lekapothe cancel cheskovachchu.
0: But in any of these, if at the last minute you wish to cancel this engagement, you
1: can do that. Leka cinema ku povachchunu lekapothe repu podam leni postpone cheskovachchu.
0: You can likewise postpone going to the cinema house to tomorrow.
1: Kani ee antya prayanamu cancel cheyadaniki veelu ledu, postpone cheyadaniki veelu ledu. Kani tappindi kaadu, manam emi ready avuthunnam.
0: But this journey, the end journey, the last lap as it's called, is something which cannot be postponed. What are we doing to get prepared for this?
1: Kanuka manamu maraname nischayamu buddhimantudaina dehamunnantalo taanu teniyavali.
0: Death is a certainty. So the one who's really intelligent gets ready for this.
1: Ee padava gattiga undinappude ee yokka jeevitham aneetvanti nadilo veskoni gattuku cheradaniki prayatninchali.
0: This body, it's only when it's secure that you must try to get it ready to go across this ocean of life.
1: Kanukane manamu ee padava chillulu padi chidalamaina tarvata manamu ee yokka nadilo prayanam cheyadaniki veelu kaadu.
0: When this boat becomes full of holes, goes bad, it's not possible for you to undertake a journey like that.
1: Dhanamu manamanna rakshinchadu.
0: Money or wealth is not going to
1: protect us. Bandhuvulu evaru mana vetta raru.
0: Our relatives are not going to come with us.
1: ఏ యొక్క సిరి సంపదలు కూడా మనం కించిత్తైనా విచారించదు.
0: ఆల్ ద వెల్త్ అండ్ ఆల్ ద ఫేమ్ ఈజ్ సర్టెన్
1: నిజముగా పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను పట్టెడు మట్టేగిన తీసుకుని పోతుంటే భారతదేశంలో మట్టి కూడాను రేషన్ అయిపోయింది.
0: ఇఫ్ ఇట్ వర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ పర్సన్ హూస్ గోయింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఇఫ్ యూ వర్ ఇన్ ఎ పొజిషన్ టు పిక్ అప్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ మడ్, దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా దే వుడ్ హావ్ బీన్ రేషనింగ్ ఫర్ మడ్ ఆల్సో.
1: కనుక మనం ఏమాత్రం కూడా తీసుకుని పోవడం లేదు, ఉండినంత వరకు మంచి పేరును తీసుకోవాలి.
0: సో వీ రియలీ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ అస్. సో లాంగ్ యాజ్ వి లివ్ వి మైట్ యాజ్ వెల్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి పేరును సంపాదించుకునే నిమిత్తమై మనం ఈ యొక్క ప్రాణాన్ని అర్పితం గావించాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ ఎ జర్నీ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ అవర్సెల్వ్స్ వి మస్ట్
1: అధోగతి పోవడానికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: టు గో టు ఎ
1: లోయర్ స్థాయికి పోవడానికి తగిన సాధన చేయాలి.
0: టు గో టు ఎ లోయర్ లెవెల్ యూ రియలీ నాట్ డూ ఎనీథింగ్. ఇట్స్ ఓన్లీ టు గో టు ఎ హైయర్ లెవెల్ that you must prepare yourself.
1: Konda pai unnatvanti gundunu krindiki sulabhanga nettavachchu.
0: A boulder which is high up on a rock or on a steep hill can easily be pulled down.
1: Kani kinda ratini konda pai teeskopovalante shrama padavalsi vastundi.
0: But if you want to take a boulder up against the slope, a lot of effort.
1: Kanuka manam konni shramalakainanu vachi unnata sthayiki manam paini ekkali.
0: So by undergoing such efforts and troubles we must
1: chetta peru sulabhanga vastundi.
0: Bad is something which comes very easy.
1: Kani manchi perunu manam sampadinchali.
0: But we should try to get a good name.
1: Parukani, be good, do good and see good. This is the way to God.
0: Be good, do good, see good. This is the way to God.
1: Ee vidhamainatundi bhavalato manam hrudayamulo prema tattvanni penchukovali.
0: Imbued with these qualities, we should try and further this quality of
1: bhakti, love. Bhakti, bhakti, bhakti annanta matramana kevalamu japam cheyatam matram bhakti kaadu, dhyanam cheyatam matrame bhakti kaadu, sarva jeevulanu preminchetunte yokka ekaikamainatunte margaanni anubhavinchinappude idi nijamaina bhakti.
0: By chanting the name, the word bhakti, by doing japa, by doing dhyana, all this does not constitute bhakti. It's only when we try to realize this path of love in every
1: idi manchi karmalanu cheppavachchu.
0: This is something which is good.
1: కానీ దీని వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు.
0: But what is that we get out of it?
1: మంచి హృదయముతో మంచి కర్మలు ఆచరించు.
0: Through a good heart, try to do something good.
1: మనకు హృదయమే పాజిటివ్.
0: Heart is positive.
1: మన కర్మలే నెగటివ్.
0: Our work.
1: ఈ పాజిటివ్ నెగటివ్ రెండు చేరినప్పుడే ఒక విధమైనటువంటి ఫలితం.
0: Our actions are like the negative. When these two, positive and negative, come together, we have some result there.
1: కానీ ఊరికే మనం పనులు చేస్తూ పోతే ప్రయోజనం లేదు. హృదయపూర్వకంగా పని చేయాలి.
0: Merely doing something is no good. That should be accompanied by a good heart.
1: మనం పనులు చేసినంత మాత్రమే అది క్వాంటిటీగా ఉంటుంటాయి.
0: We might do any number of things, but that only signifies
1: quantity. హృదయము చేరటమే క్వాలిటీ.
0: When the heart gets mixed up with it, then we have quality.
1: కనుక మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా చేరినప్పుడే ఇది నిజమైన డివినిటీ అవుతుంది.
0: So when we seek both quality and quantity, we are really seeking divinity.
1: కనుకనే ఈ డివినిటీ అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మన వెంటనే, మన జంటనే, మన ఇంటనే, మన కంటనే కూడా ఉంటుండాలి.
0: This divinity is something which is not alien to us.
1: In you, with you, above you, below you, around you.
0: It is in you, with you, around you, below you, above you. Divinity.
1: కనుక దాని చుట్టూనే నీవు ఉంటున్నావు.
0: And you are around this divinity.
1: కానీ దానిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: But you are not making an effort to recognize this.
1: మన చుట్టూ గాలి ఉంటుండాలి.
0: We have this wind around us.
1: మన కంటికి కనపడుతుందా?
0: We can't see it.
1: కాదు. అదే విధంగా అతి సూక్ష్మమైనటువంటి అనుస్వరూపమైనటువంటి ఒక తత్వంలో మనకు ఆత్మస్వరూపము నిర్ణీకృతమై ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ ఆత్మతత్వ ద డివైన్ ప్రిన్సిపల్ ఈ సంథింగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఇన్ఫినిటిసిమల్ వే.
1: వేదాంతమునందు అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు.
0: సో ఇన్ ద వేదాంత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుకనే వేదము కూడాను ఏది అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిదో దానికంటే ఇంకా మరొకటి లేదు, అదే దైవము అన్నాడు.
0: That which is way beyond and ahead of everything else, and there is nothing beyond this, that is this divinity.
1: ఏది పరమాణువుగా ఉంటుందో దానికంటే మరి కింద లేనిటువంటి లేదు, అది కూడాను దైవత్వమే.
0: And the smallest of the small, there is nothing smaller than this, that indeed is divine.
1: కవిం పురాణం అనుశాసితం రణోరణీయాంశమ స్వరజ్య తాతస్య రమాచింత రూపమాదిత్య వర్ణం తమస పరస్తాత్మే. ఇది వేదం. ఏది దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి. ఉండినప్పటికీ మనం గోచరించటం లేదు. ఇది పరమాణు స్వరూపంలో ఉంటుండాలి.
0: The Vedas proclaim that all that is around us, present everywhere, is this divinity. And it is smaller, smaller than the smallest, bigger than the biggest.
1: పరమాణువును కేవలము ఛేదించటకు వీలు కాదు.
0: And that which is the smallest,
1: పరమాణువును ఎవరు కూడాను సృష్టించలేరు.
0: You cannot divide it further.
1: పరమాణువును ఎవరు కూడాను పోషించలేరు.
0: You cannot create it, you cannot sustain it.
1: కేవలం పరిశీలించవచ్చునే కానీ పరిశోధన సాధ్యం కాదు.
0: You can possibly see it, but cannot experiment with it.
1: కనుకని ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క పరమాణువునందు అనేక చుట్టు పరమాణువులు కూడాను చేరి ఉంటుండాలి.
0: Now this, the smallest entity which is there, you have a large number of other similar entities.
1: ఈ మూలాధారమైన పరమాణువులు చేరినప్పుడే పరమాణువుల యొక్క సంయోగము అని కూడా పేరు వచ్చింది.
0: బట్ ఇట్స్ ఓన్లీ వెన్ దిస్ ద ప్రైమరీ క్వాంటిటీ ద ప్రైమరీ ఎంటిటీ ఇస్ ఇన్వాల్వ్డ్ దెన్ వి హావ్ సమ్
1: ఆటమ్ ఆటమ్ అని చెప్తూ
0: దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇస్ ద ఆటమ్.
1: ఈ ఆటమ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
0: దిస్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కానీ ఈ ఆటమ్ తోనే సమ్మిళితం చేయటం చేతని సర్వ బ్రహ్మాండమైనటువంటి స్వరూపంగా నిరూపిస్తుండాలి.
0: బట్ బై పుటింగ్ టుగెదర్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యూ హావ్ ద వాస్ట్
1: సైన్స్ కు ఆధ్యాత్మికానికి సన్నిహిత సంబంధం కొంతవరకు కలిసిపోతుంటాయి.
0: నౌ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ డు మీట్ ఎట్ సమ్ పాయింట్.
1: స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే అన్నింటి యందు ఏకత్వము లేక జీవతత్వము అన్ని ఏకంగా కలిసి ఉంటుంటాయి.
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? వి ఫైండ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ఇది అంత్యమవుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఎండ్స్ అట్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ వుడ్ హావ్ బిగన్.
1: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఈ పూర్ణం ఎక్కడ పూర్ణం? ఇక్కడ ప్రారంభమైంది, తిరిగి వచ్చి అక్కడ చేరినప్పుడు అది పూర్ణం అవుతుంది.
0: స్పిరిచువాలిటీ ఇస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. యూ బిగిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ద సర్కిల్, గో అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, యూ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్.
1: కనుకనే ఫుల్ సర్కిల్ దీనినే ఒక పూర్ణం అన్నారు.
0: దిస్ ఫుల్ సర్కిల్ ఇస్ ఎ హోల్ ఎంటిటీ.
1: దీనికి అంత్యం అనేటువంటిది లేదు.
0: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్.
1: ఎక్కడ ప్రారంభమైతే అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది, ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడికే వచ్చి చేరిపోతుంది.
0: ఎనీ పాయింట్ దట్ యు స్టార్ట్ ఫ్రమ్ యూ కమ్ బ్యాక్ టు ఇట్ అండ్ దేర్ ఇస్ రియలీ నో ఎండ్.
1: కనుక దీని ఆధ్యాంతరహితమైనటువంటిది కాబట్టి దీని ఆధ్యాత్మికంలో దీన్ని పోల్చుకుంటూ వచ్చారు.
0: బికాస్ దేర్ ఇస్ నో బిగినింగ్, బికాస్ దేర్ ఇస్ నో ఎండ్, దిస్ హాస్ బీన్ టేకెన్ టు ది రియల్ స్పిరిచువాలిటీ.
1: ఇది అనంతము.
0: దిస్ ఇస్ వితౌట్ ఎన్ ఎండ్.
1: ఈ యొక్క పూర్ణమునే మనము అర్థముగా తీసివేస్తే ఇది సెమీ సర్కిల్ అయిపోయింది.
0: నౌ దిస్ ఫుల్ సర్కిల్ ఇఫ్ యూ టు కట్ ఇట్ ఇన్ టూ యూ హ్యావ్ ఎ సెమీ సర్కిల్.
1: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, ఒక దగ్గర వచ్చి అంత్యమవుతుంది.
0: Take a semicircle, start at the top point of the semicircle, you go around the half circumference, come to the lower
1: point.
0: Now this semicircle resembles the alphabet C. This C is
1: science.
0: It begins at one point and ends at another. ఒక దాన్ని
1: మనం ప్రవేశపెట్టి దానిని పరిశీలన చేస్తుంటే రేపటి దినం మరొక కృతజ్ఞతగా బయలుదేరుతుంటారు.
0: సో వి స్టార్ట్ ఎట్ వన్ పాయింట్ బై వే ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దట్ ఇన్ టర్న్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్.
1: కనుకని సి సైన్స్ అని ఈ యొక్క ఫుల్ సర్కిల్ అనేటువంటిదని ఆధ్యాత్మికము అని చెప్పారు.
0: సో సి హస్ బీన్ లైకెన్ టు సైన్స్ అండ్ ద ఫుల్ సర్కిల్ టు స్పిరిచువాలిటీ.
1: ఈ సైన్స్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ అని చెప్తూ వచ్చారు.
0: Science keeps asking, what is this, what is this?
1: Yoka full circle no, what is that, what is that annaru.
0: The full circle of spirituality questions, what is that?
1: Adhyatmikam, what is that? Science, what is this?
0: Spirituality asks a question, what is that? Science asks a question, what is
1: what
0: this?
1: What is this ante empty? Near. Deenini this annaru.
0: Now what is this meaning? What is this? This is something which connotes that which is
1: that
0: near.
1: That means far.
0: And the word that connotes something which is far.
1: Far means beyond sense, adhyatmikam. Below sense, science.
0: Far, that is spirituality. Beyond sense, this near, below sense, that is science.
1: Below sense ane atvantide prakruti.
0: That which is below sense is this nature.
1: Deenine above sense ane atvantide paramarthikamu.
0: And that which is beyond is paramarthikam.
1: Ee rendintiki ni sannigita sambandhamu.
0: These two are brought to some point.
1: Kalukane adi tat, idi tvam.
0: There you have tat, that, tvam.
1: ఈ రెండింటికి అసి చేరి ఉంటుండాలి.
0: In between you have the word
1: దీన్ని తత్ త్వం అసి ఈ రెండింటిని కలపాలి మనం.
0: And what has been said in this statement, తత్వం అసి, is bridging the two.
1: కనుకనే ప్రకృతిని పరమాత్మను రెండింటిని ఏకత్వంగా ఉంటుండాలి.
0: So nature on the one hand, the Lord on the other, these two.
1: థ్రెడ్ లేని బట్ట లేదు.
0: Without the thread we don't have this piece of cloth.
1: సిల్వర్ లేని ప్లేట్ లేదు.
0: Without silver you don't have the plate.
1: ఇక బ్రహ్మ లేని ప్రకృతి లేదు.
0: Without brahma you don't have prakriti.
1: కనుకని ఈ ప్రకృతి కూడాను బ్రహ్మతో నిండి ఉంటుండాలి.
0: So this prakriti or nature is full of this.
1: దీనిని విడదీయుటకు వీడు కాదు.
0: We cannot separate the two.
1: కనుక ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా కూడాను పవిత్రమైన భావంతో మనం చేసినప్పుడు ప్రకృతి నిత్య కళ్యాణ పచ్చనతోనతో తొలతులు లాగుతూ కలకలలాడుతూ ఉంటుండాలి.
0: Now this nature of ours is full of joy and happiness, radiating peace around itself.
1: మనం నిరంతరం కూడాను ఆనందంతో ఉంటుండాలి.
0: We should aspire to be happy.
1: ఎందుకు మనం వరి చేసుకోవాలి?
0: Why should we worry?
1: ఎందుకు మనం దుఃఖపడాలి?
0: Why should we feel?
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: ఇది ఓన్లీ ఇట్ ఇస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్.
0: Worry is nothing but a mentally created fear.
1: ఇది ఏమీ దీనికి రూపము లేదు.
0: There is no form for
1: this. కనుకనే happiness is union with God.
0: That's why happiness is nothing but union with God.
1: కానీ కొంతమంది నిరంతరం కూడాను ఆనందపడుతుంటారు.
0: There are some who are always happy.
1: కొంతమంది నిరంతరం కూడా కాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని కూర్చొని ఉంటారు.
0: There are others who always port a castor oil face.
1: ఇది మానవుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడాను కిలకిలలాడుతూ ఉంటుండాలి, కలకలలాడుతూ ఉంటుండాలి.
0: This is not man's nature. He should always be radiating happiness.
1: ఆనందము కాని.
0: He should not feel that this is trouble or distress and that is happiness.
1: సుఖము కాని.
0: That is trouble. This is
1: ఇవన్నీ passing clouds.
0: All these are nothing but passing clouds.
1: ఒక్కటైనా permanent clouds లేదు.
0: Nothing is a permanent cloud.
1: కనుక మన హృదయమే ఆకాశము.
0: Our heart is like the sky.
1: మన బుద్ధియే సూర్యుడు.
0: Our buddhi is like the sun.
1: మన మనసే చంద్రుడు.
0: Mind is like the moon.
1: మన thoughts ఏ passing clouds.
0: Thoughts are like the passing clouds.
1: కనుకనే చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖా ఇంద్రశ్చ అగ్నిశ్చ అని వేదం బోధిస్తూ వచ్చింది.
0: That's why in the Vedas, the mind has been likened to the moon, the buddhi has been likened to the sun, and
1: thoughts
0: are like the passing clouds.
1: Kanuka manam appudappudu ee engage lo chaala thoughts vastuntali.
0: Now in the young age, thoughts do come to us.
1: Ee thoughts vachinappudu ee buddhi manasu rendu block aipothayi.
0: And when these thoughts come, the mind and the intellect get blocked.
1: కనుకని కొంతసేపు మన బుద్ధి పనిచేయదు, మనసు యోచించలేదు.
0: ఆ ఇంటలెక్ట్ డజన్ ఫంక్షన్, ద మైండ్ ఆల్సో గోస్ ఆర్.
1: ఆ సమయంలో మనం ఏమి చేయకుండా ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా పోతుంటాం.
0: ఇన్ సచ్ మూమెంట్స్ వి గో అబౌట్ ఇన్ ఎ బ్లైండ్ వే.
1: కానీ అట్లా పోకూడదు.
0: బట్
1: కొంతవరకు మనం ఓపిక పట్టుకోవాలి, దానిని విచారణ చేయాలి. ఆ తక్షణమే ఈ డౌట్ దాటిపోతుంది.
0: We should not do this. Instead, we should pause and take stock of things and try to ask the
1: ప్రతి విషయాన్ని కూడా మనం విచారణ చేసి మనం పనిలో ప్రవేశపెట్టాలి.
0: We should always inquire and then only we should undertake an action.
1: Thoughts వచ్చిన తక్షణమే మనం క్రియలో ప్రవేశించకూడదు.
0: As thoughts come, we should not jump into action.
1: Is it good or bad?
0: We should pause and ask the question.
1: Is it right or wrong?
0: Is it right or wrong? Good or bad?
1: కనుకని మనసును ఆధారం చేసుకుని పోకూడదు. బుద్ధిని ఆధారం చేసుకోవాలి.
0: We should not let mind lead us. We should let the
1: మనసు తలచినటువంటివంతా చేయాలని పోతుంది.
0: Mind wants to do everything that we think.
1: బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు అని విచారణ చేస్తుంది.
0: But our intellect keeps telling us, cautioning us, not this and that.
1: కనుకని బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం అన్నారు. బుద్ధికి ఆత్మశక్తి చాలా వరకు ఉంటుంటుంది.
0: Now this intellect of ours, buddhi, has got this atma shakti.
1: ఇది ఆత్మ.
0: ఆత్మ ఇస్ అట్ ఎ సర్టెన్ లెవెల్.
1: ఇది బుద్ధి.
0: బిలో దాట్ ఇస్ ది ఇంటెలెక్ట్.
1: ఇది కింద మైండ్.
0: బిలో దాట్ ఇస్ ద మైండ్.
1: ఇది సెన్స్.
0: అండ్ బిలో దాట్ ఇస్ ద సెన్స్.
1: ఇది బాడీ.
0: అండ్ దెన్ వి హావ్ ద బాడీ.
1: బాడీ ఎంత అట్టడుగును ఉంటుందో చూడండి. ఆత్మ హైలో ఉంటుండాలి.
0: ఇన్ దిస్ గ్రేడేషన్ వి ఫైండ్ దట్ ద బాడీ ఇస్ ద లోయర్ లెవెల్.
1: కనుక ఆత్మకు బుద్ధి సమీపములో ఉంటుండాలి.
0: And buddhi is very close to the atma.
1: కనుకనే ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి పైన పడుతుంటాది.
0: And the radiance of the atma falls on the buddhi.
1: కనుకనే సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి, బుద్ధి యొక్క శక్తి మనసు పైన పడి, మనసు యొక్క శక్తి ఇంద్రియం పైన పడి, ఇంద్రియం పైన శక్తి దేహం పైన పడేటప్పటికి చాలా లైట్ అయిపోతుంది.
0: The light from the sun falls on the moon and the reflected light from the moon falls on the earth. In the same manner, this spark, this radiance from the intellect should fall on the mind. That in turn should...
1: కనుక మనము బుద్ధిని అనుసరించినప్పుడే మనము సరి అయిన కర్మలు ఆచరించవచ్చు.
0: It's only when we follow the buddhi that we can really undertake good acts.
1: ఈ బుద్ధిని అభివృద్ధిగా ఉంచడమే విద్య అన్నారు.
0: And in order to further this buddhi, we have vidya.
1: విద్య యశగును వినయము.
0: This vidya leads to humility.
1: వినయమునను కలుగు పాత్రత.
0: And through humility we get deserved.
1: పాత్ర వలన ధనము.
0: And through this deservedness
1: ధనము వలను ధర్మంబు.
0: Through wealth ధర్మం.
1: దాని వలన ఐహిక ఆముష్మికంబును నందునరు.
0: And through this dharma we get happiness in this world and the world beyond.
1: కనుక మనము ఈ జగత్తునందు మరొక జగత్తునందు సుఖశాంతులు మనం అనుభవించాలంటే ఒక విధమైనటువంటి ధర్మ భావము, దయాభావము, ప్రేమ భావాన్ని మనం పెంచుకోవాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ బియాండ్, వీ షుడ్ హ్యావ్ ధర్మ, వీ షుడ్ హ్యావ్ దయా, అండ్ వీ షుడ్ హ్యావ్ ప్రేమ.
1: ఈ సంస్కృతి ఒక్క భారతీయులకు తప్ప ఇతర దేశీయులకు ఇది ప్రాప్తించలేదు.
0: దిస్ రిచ్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గివెన్ ఓన్లీ టు ఇండియన్స్.
1: భారతీయులు చాలా అదృష్టవంతులు.
0: The people of Bharat are very fortunate.
1: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము భారతీయులు అర్థం చేసుకోవడానికి తగిన అవకాశాలు ఉంటున్నాయి.
0: This, in order to understand this atmic reality, the divine principle, people of Bharat have got a lot of
1: ఇలాంటి అవకాశం మనకు ప్రాప్తించినప్పుడు కూడా మనం దీనిని దుర్వినియోగం చేయకూడదు.
0: And when we get such opportunities, we should not waste it.
1: ప్రేమ స్వరూపులారా, భారతదేశం యొక్క కీర్తి, సర్వవ్యాప్తి,
0: embodiments of love, the fame of Bharatiyas is something that Bharat might.
1: స్థిర కీర్తి.
0: It is something which has been long lasting.
1: ప్రియమైన మాతృమూర్తి.
0: And something which has been there forever. ఇలాంటి
1: యొక్క త్యాగమూర్తిని మనము దుర్వినియోగం చేయకూడదు.
0: And such an entity as this
1: ప్రతి ఒక్కరు కూడాను భారత పుత్రులే.
0: Everyone is the son of Bharat.
1: ఈనాడు కేవలం స్వార్థం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకుని కేవలం భారతదేశాన్ని ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తున్నాం.
0: Because of the selfishness of ours, we are dividing the country into bits.
1: మాది మహారాష్ట్ర, దీనికి ఒక విధమైన మరాఠీ ఉంటుండాలి, మాది కర్ణాటకము, మాకు కన్నడ ఉంటుండాలి, మాది తెలుగుదేశము, మాకు తెలుగు ఉంటుండాలి. ఈ విధంగా దీన్ని ముక్కలు చేస్తే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇది కర్ణాటకము కాదు, ఆంధ్రప్రదేశం ఆంధ్రదేశం కాదు, మహారాష్ట్ర దేశం కాదు, భారతదేశం. దేశాన్ని మనం దూరం చేస్తున్నాము, రాష్ట్రానికి మాత్రం పోషణ చేస్తున్నాము.
0: A state of balkanization is being ushered in. By every Maharashtra person feeling, this is Maharashtra, I should have Marathi. Every Kannadiga feeling, this is my state, I should have Kannada. Every Telugu person feeling, this is Andhra, this is mine, I should have Telugu. In this manner, each one is looking to his own self and thereby creating divisions in a country which is essentially one.
1: దేశము యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
0: We should look for the prosperity of the nation as a whole.
1: మన భారతదేశం అంతా పెద్ద భవనము.
0: Our country is like a huge mansion.
1: House.
0: A huge house.
1: ఈ హౌస్ లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గది.
0: In this house, each state is like a room.
1: కనుక ఒక రూమ్ లో వారు నిరంతరం ఒకే రూమ్ లో జీవించడానికి వీలు కాదు, మరొక రూమానికి కూడా పోవాలి.
0: A person living in a particular room cannot forever live in that. He has to go to other rooms also.
1: కనుకని అన్ని భాషలు నేర్చుకోవాలి, అందరితోనూ సమన్వయం ఉంటుండాలి, అన్ని యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
0: So that we should learn others' languages, we should move with others, mix with others, and
1: ఈ విధముగా మనం ముక్కలు ముక్కలు చేయటం చేత మన దేశం పరాధీనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
0: Because of this division from within, our country is becoming dependent on outside elements.
1: అన్ని అంగములు చేరినప్పుడే దేశం అయిపోయింది.
0: It's only when all the parts come together you have the body.
1: ఒక్కొక్క అంగము తెక్కొట్టి పక్కకు పారవేస్తూ వస్తుంటే ఇంకా నిల్చిండేది ఏముంటుంది? అది ఏమి దేహమే లేదు.
0: You cut each part from the body and where is your body?
1: కనుక దేహము దేశము రెండు బింబ ప్రతిబింబాలు.
0: Body and the country are like the image in the
1: body. మన దేహం పైన మనం ఎంత ప్రీతిగా దీని యొక్క క్షేమాన్ని కోరుతున్నామో మన దేశ క్షేమాన్ని కూడా మనం కోరాలి.
0: We have a lot of liking for the body. In the same manner we should also have a liking for the nation.
1: ఈ దేశ క్షేమం కోరడానికి ప్రేమను పెంచుకోవాలి.
0: For this we should have love.
1: ఈ ప్రేమను పెంచుకోవడానికి భగవత్ ప్రార్థన సరగాలి.
0: For this we should worship the Lord.
1: కనుకనే ఒక వైపున భగవత్ ప్రార్థన చేస్తూ మరొక వైపున సమాజ సేవ చేస్తుంటే ఇది రెండు విధములు కూడాను నెగటివ్ పాజిటివ్ చేరినట్టుగా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోగలము.
0: Worshipping the Lord and doing service to the society, these two should go together in order that we may realize our true nature.
1: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా భగవంతుడు భగవంతుడు భగవంతుడే లేకపోతే మరొకటి జగత్తులో లేదు.
0: Embodiments of love, without what we call God, we have nothing.
1: విశ్వాసం ఉండినా ఉండకపోయినా దైవత్వం అనేటువంటిదే నిజమైనటువంటి జీవిత తత్వం.
0: You may believe, you may not believe, but it is God who gives true meaning to one's life.
1: కనుకనే చాలా మంది there is no God అంటుంటారు.
0: There are many who say there is no God.
1: There is no God అంటే ఈ పదములో ఉన్నటువంటి అర్థాన్ని మనం మొట్టమొదట చూడండి.
0: Now we should look closely at this sentence, there is no God.
1: There is మొట్ట వస్తుంది, no God next వస్తాము.
0: In this sentence we have these two words, there is. After that come the words no God.
1: పదమునందే కూడాను దాని అంతరార్థాలంతా కూడి ఉంటున్నాయి.
0: So within these words itself we have the true meaning.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఒకరికొకరు సోదర భావం చేతను సోదరీ భావం చేతను అభివృద్ధి గావించుకుని మన భారతదేశం యొక్క కీర్తిని దైవ ప్రార్థనల చేత సుక్షేమాన్ని కలిగించినట్టుగా మీరు త్యాగ భావం చేత ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను.
0: So people of this great nation should try and worship God. Try to seek the brotherhood of man and try to do good to others by a spirit of sacrifice. And I am hoping and blessing that this may be achieved.
1: ప్రతి మానవుడు కూడాను మానవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యము ఆత్మతత్వమే అని గుర్తించాలి. ద్వేషమును పెంచుకోకూడదు.
0: We should also understand that what links one man to another is this ఆత్మతత్వం.
1: నిజమైన ద్వేషము ఏమిటంటే మన పాపకర్మలే మనకు నిజమైన ద్వేషం.
0: There should be no sense of hatred because this is nothing but a result of our sins, hatred.
1: మనము చేసినటువంటి ప్రతి కర్మలు కూడాను మన వెంట నీడవలే వెంటాడుతూ వస్తున్నాయి.
0: Whatever we do, they follow us. The fruits thereof follow us like shadows.
1: తప్పించుటకు వీలు కాదు.
0: We cannot avoid the shadows.
1: ఏ విత్తనము నాటినామో ఆ మొక్కనే తయారవుతుంది.
0: As you sow, so would you reap.
1: కనుకు ఈనాడు మాత్రం నీవు తప్పించుకుని తిరగవచ్చును కానీ ఆనాడు తప్పించుకున్నట్టు వీలు కాదు.
0: Today you might try to escape, but the day will come when you cannot.
1: కనుక ఈనాటి నుంచినే మనం అటువంటి చెడ్డ కార్యముల్లో ప్రవేశించకుండా ద్వేషమును త్యజించుకుని ఒక విధమైన ప్రేమ భావము చేత దైవాత్మ భావంగా మనం విశ్వసించి సాధన సల్పాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: So at least from today, putting aside this feeling of hatred, trying to realize the innate divinity in one individual and another individual, and trying to work for the good of society through a spirit of sacrifice, I'm hoping and blessing that you may all succeed.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: You will now hear a divine discourse on the glory of womanhood delivered by Bhagavan Baba on 19th of April 1998 at Kodaikanal. In this discourse, Bhagavan describes the divinity immanent in the feminine principle with various examples of great and pious women from history and the Veda.
2: గతజీవుడగు పతిం బ్రతికించియముగల్చే సావిత్రి భారత సాద్వికాదే.
3: సావిత్రి, షీ వాజ్ బోర్న్ హియర్, షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద డెడ్ హస్బెండ్ ఫైటింగ్ ద గాడ్ ఆఫ్ డెత్ యమ.
2: గతజీవుడగు పతిం బ్రతికించియముగల్చే సావిత్రి భారత సాద్వికాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తన సత్య

0: అనంత కాలం నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పవర్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే.
1: ద స్పిరిచువల్ లిటరేచర్ ఆఫ్ భారత్ ద వేదాస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాయత్రి మంత్ర.
0: గాయత్రి ఛాందసాం మాత, వేదములకు తల్లి గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ వేదాస్.
0: గాయత్రి సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
1: గాయత్రి ఇస్ ద మైటీ పవర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: భారతదేశమందే కాక ఇతర దేశములందు కూడాను ఈ యొక్క శక్తి సర్వవ్యాపకమై సర్వాంతర్యామి అయి సర్వభూతాంతరాత్మ అయి ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: ద పవర్ ఆఫ్ గాయత్రి ఈజ్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ హియర్ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఫారిన్ కంట్రీస్, సో దట్ ద పవర్ ఈజ్ ఎంజాయిడ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై ది హ్యూమన్ సొసైటీ.
0: వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములు ఏర్పరిచి ఆ నామముల చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు.
1: గాయత్రి ఇస్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ పీపుల్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ మదర్ గాయత్రి.
0: భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకం గావించుకుంటూ వచ్చారు.
1: భారతీయస్ రిడీమ్ దేర్ లైఫ్ వర్షిపింగ్ గాయత్రి ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: మొదటి నేమ్ పేరు సత్యవతి.
1: ద ఫస్ట్ నేమ్ ఈజ్ సత్యవతి.
0: రెండవ పేరు అంగవతి.
1: ద సెకండ్ నేమ్ ఈజ్ అంగవతి.
0: మూడవ పేరు అన్యవతి.
1: థర్డ్ నేమ్ అన్యవతి.
0: నాలుగవ పేరు నిదానవతి.
1: ఫోర్త్ నేమ్ నిదానవతి.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకం గావించుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
1: ద ఏన్షియన్స్ వర్షిప్ గాయత్రి విత్ దీస్ నేమ్స్ సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అండ్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్.
0: సత్యవతి అనగా
1: సత్యవతి మెంట్
0: పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
1: ఇన్ మిల్క్ ఎవ్రీ డ్రాప్లెట్ హ్యాస్ బటర్.
0: పాలయందు ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
1: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
0: అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క భాండమునందు ఉన్నటువంటి జీవరాశులు యందు ఒక్కొక్క జీవరాశి యందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపం ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం.
1: ఏన్షియన్స్ బిలీవ్డ్ ఇన్ దిస్ కంటైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆల్ బీయింగ్స్ హావ్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యాజ్ వి ఫైండ్ ద బటర్ ఇన్ ద మిల్క్.
0: ఏ జీవి యందు కూడాను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు కేదు.
1: There is no being without atmic principle.
0: Sarvabhutantaratma anetvanti sarthaka namanni thana andukundi.
1: In fact, she has got this attribute that she is present in all of the beings.
0: Anni jeevulu endu undinatvanti atma tattamu okkate ani kudanu nirupinchutu vachindi.
1: It also clearly proves the basic fact that the same atmic principle is uniform.
0: Sat vipra bahudha vadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు.
1: ట్రూత్ ఈజ్ వన్ యట్ స్కాలర్స్ వర్షిప్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఇంకా అన్యవతి,
1: సెకండ్ అన్యవతి.
0: ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమే.
1: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: స్పర్శ, రూప, రస, గంధములు.
1: These are the five senses that are represented in the divinity that is Anyavati, the sense.
0: ఈ పంచభూతములు కోటీశ్వరుని మొదలుకొని కూటి పేద వరకు సర్వజీవులు ఎందుకూడను సమత్వంగానే ప్రకాశిస్తూ ఉంటుండది.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వలీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ షైన్ ఫోర్త్ రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్.
0: ఈ పంచభూతములు లేనటువంటి జీవితము జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ ది

0: ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఏ దేశమునందైనా ఏ కాలమునందైనా పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణముడు.
0: ఎనీ కంట్రీ ఎనీవేర్ at any point of time the five elements form the basic principle of life.
1: కాన సమస్త ప్రపంచమునకొడును ఈ పంచభూత స్వరూపమే అన్యవతి అనేటువంటి పేరుతో వారు ఆరాధిస్తూ వచ్చారు.
0: Therefore the five elements form the basic principle for this entire world referred to as anyavati.
1: ఇంకా అంగవతి మూడవ పేరు.
0: Third name అంగవతి.
1: ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారమునకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపు చేస్తూ వచ్చింది.
0: అంగవతి రిఫర్స్ టు ఎ పర్టికులర్ ఫామ్ టు ఎ పర్టికులర్ నేమ్.
1: ఈశ్వరుడు అనగా అతనికి త్రిశూలధారి అని ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు తెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు త్రిశూలధారి అయినటువంటి వాడు దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరునికి కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది.
0: దే హ్యావ్ అట్రిబ్యూటెడ్ సర్టన్ ఇన్సిగ్నియా ద సైన్స్ టు లార్డ్ ఈశ్వర. That he has got the trident with him, that he is three-eyed, always has got this
1: dhammaraka.
0: Vishnu is the one who has got this wheel and the counter maze.
1: Alankara swarupudu aneetvanti yokka tattvani kudanu nirupistu bodhistu vachindi ee angavati.
0: And Vishnu is always after decoration. This is the fact demonstrated.
1: Saraswati anaga veena vani.
0: Saraswati has got with her veena.
1: Saraswati, భగవతి, భారతి, పూర్ణేంది బింబానన.
0: సరస్వతి, భగవతి, భారతి, పూర్ణేందు బింబానన.
1: ఈమె సర్వశక్తిమయమైనటువంటిది.
0: షీఈస్ ఆల్ పవర్ఫుల్.
1: ఆమె హస్తమునందు వేణువును ధరించి అనగా వీణను ధరించి ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: సరస్వతి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ హోల్డింగ్ Veena on her hand, the beautiful instrument, and that the melodious music is the nada, the sound of Brahman.
1: Ganapati anaga gaja mukhamunu dharinchi.
0: Ganapati has got the face of an elephant.
1: Pedda bojja cheta
0: with a big stomach.
1: Tanu andariki aaradha devamga nilchutu vachadu.
0: Stands there receiving worship by everybody.
1: Ye subhakaryamulu cheyavalsi vachinappatikini
0: for any
1: ye pavitramaina karyamulu cheyavachinappatikini మొట్టమొదట గణపతిని పూజించటం తదుపరి ఇతర దేవతలను ఆరాధించటం జరుగుతూ వచ్చింది.
0: ఆన్ ఆల్ ఆస్పిషియస్ ఒకేషన్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ సీక్రెట్ యాక్ట్ వీ వర్షిప్ లార్డ్ గణపతి. దేర్ ఆఫ్టర్ వీ వర్షిప్ అదర్
1: డైటీస్. నియమ నిష్ఠలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
0: Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in worship.
1: నిదానవతి.
0: నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటి యొక్క ఆమె యొక్క ప్రబోధలు శ్రవణం.
0: ద టీచింగ్ ఆఫ్ నిదానవతి ఇంక్లూడ్స్ దీస్ లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం
0: అండ్ సరెండర్.
1: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితం సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
0: నిదానవతి టీచెస్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ యు హావ్ టు వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ ఫాలోయింగ్ దీస్ నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
1: సరస్వతి, అంగవతి, అన్యవతి, నిదానవతి ఈ నాలుగు దేవతల యొక్క స్వరూపమే ఈ యొక్క జగత్ స్వరూపము.
0: ద వరల్డ్ ఈజ్ సింబలైజ్డ్ బై దీస్ ఫోర్ ఫార్మ్స్ సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
1: దీనిని పురస్కరించుకుని ప్రకృతికి స్త్రీ అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఫర్ దిస్ రీజన్ ద ప్రకృతి నేచర్.
1: ఏ దేశం వారైనా కానీ మాతృభూమి అంటారు కానీ పితృభూమి అని చెప్పారు.
0: Let him be of any country, everyone refers to his country as the motherland.
1: Motherland.
0: Motherland.
1: ఈ మదర్కు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యత ఇంత ఘనమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: That is the mighty importance given to mother.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: దైవాత్మ స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు కాని ఈశ్వరునికి కాని ఇంకే విధమైనటువంటి యొక్క రంగనికి కాని కృష్ణునికి కాని అందరికి కూడాను స్త్రీ మొదలు పురుషుడు తర్వాత.
0: Even deities, gods, may be that be Vishnu, Shiva or Krishna, have first woman name first and their name
1: Lakshmi
0: next.
1: Narayana.
0: Like Lakshmi Narayana.
1: నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా.
0: నో వన్ సేస్ నారాయణ లక్ష్మి.
1: ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు.
0: Anywhere, men are not given first position.
1: Motta motta streeke pradhanamaitvanti sthanam icharu.
0: Priority is given to women first.
1: Inka Ishwarini endukudanu Parvati Parameshwarudu antaru. Parameshwara Parvati ani evaru chepparu.
0: In respect of Ishwara, people say Parvati Parameshwara. No one would say Parameshwara Parvati.
1: Ade vidhamgane
0: likewise
1: Radha Krishna.
0: People say Radha Krishna.
1: రాధా అనగా ఎవరు?
0: హూ ఇస్ రాధా?
1: ఏదో ఒక పరమ భక్తురాలు కాదు.
0: నాట్ ఎన్ ఆర్డెన్ డివోటీ.
1: రాధా
0: రాధా.
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి.
0: ఇఫ్ యు రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఇస్ ధరా నేచర్.
1: ధరా మీన్స్ ప్రకృతి.
0: ధరా ఇస్ ప్రకృతి నేచర్.
1: అనగా ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ వీరందరూ కూడాను స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే.
0: It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, prakriti.
1: Kanuka, stree yokka pradhanata ee naatikaina kudunu bharatiyulu gurtinchi.
0: The importance of a woman should be recognized by Bharatiyas at least today.
1: Streelu kevalamu abalalu kaadani.
0: That women are not weak.
1: Sabalalani.
0: That they are strong.
1: Atyavasaramu.
0: And that fact has to be recognized.
1: ఏ గృహమైనా కూడాను,
0: ఎనీ రెసిడెన్స్,
1: అభివృద్ధికి రావాలన్నను,
0: ఇస్ టు ప్రోగ్రెస్,
1: కీర్తిని పొందవలనన్నను,
0: టు ఎర్న్ రిప్యూట్,
1: సాధించవలనన్నను,
0: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్,
1: స్త్రీయే ముఖ్య కారణము.
0: ఉమెన్ ఈజ్ ద ప్రైమ్ కాజ్.
1: కనుక ఇట్టి గృహమునకే కాక దేశమునకే కాక విశ్వమునకే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
0: దేర్ ఫోర్ The form of a woman is so important at home, for the country, and the entire universe, by and large.
1: ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
0: These practices have been followed since ancient times by Bharatiyas.
1: ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
0: For a happy home, she is called Grihalakshmi.
1: అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: Women would sacrifice everything so that everybody would get away from the anxieties, worries and problems.
1: స్త్రీలయందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
0: A woman has seven faculties.
1: సత్యము,
0: ట్రూత్,
1: ప్రేమ,
0: లవ్,
1: ధర్మము,
0: ధర్మ,
1: త్యాగము,
0: సాక్రిఫైస్,
1: సహనము,
0: టాలరెన్స్,
1: సానుభూతి,
0: కంపాషన్,
1: ఆనందము,
0: అండ్ బ్లెస్.
1: ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిది ఈ స్త్రీ.
0: ఎ వుమన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది సెవెన్ ఫ్యాకల్టీస్.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
0: A woman is main cause for the peace, prosperity, advancement, progress, welfare, reputation and respect, either at home or at the individual level, through her progeny all over the country.
1: Kanuka.
0: So?
1: Bharatiyulu. Illunu chuchi illanu chudu.
0: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: Ee gruhamu anetundi streelaku oka pratishtha sthanamainatundi oka devalayamu.
0: Home is a prestigious residential abode, a temple for a woman.
1: Grihalakshmi anetuvanti title ichindi.
0: So woman has the title Grihalakshmi.
1: Intiye kaadu.
0: Not only this.
1: Patiki emaina konni avasthalu, kashtamlu, nashtamlu, dukkamlu sambhavinchinappudu,
0: when husband faces certain problems, difficulties,
1: aa baadhallo ardha bhagamu taanu pondi,
0: she shares half the burden.
1: Adaniki sarainatvanti oka sahayam chesi,
0: and she renders help that is needed.
1: అతని కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవడం కోసమని ప్రాణములు కూడాను త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీనే.
0: A woman is the embodiment of sacrifice.
1: కానీ పురుషుల యందు ఇట్టి త్యాగము లేదు.
0: Such sacrifice is not there among men.
1: ఇట్టి త్యాగం పురుషుల యందు ఉండినప్పటికీ అది స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటుంటాది.
0: Though man has sacrificed, it is utterly selfish.
1: కానీ స్త్రీల యందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము.
0: But sacrifice is selfless among women.
1: స్వప్రయోజన రహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు
0: it is never ఫార్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
0: భారతీయ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్
1: ఉమెన్. ఎంతనో ఆదర్శంగా పొందవలసినటువంటిది.
0: ఇన్ఫాక్ట్ దిస్ ఐడియల్ షుడ్ బి ఫాలోడ్.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడా సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఐడియల్ ఉమెన్ హుడ్ భారత్ షుడ్ కంటిన్యూ అండ్ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఫారెన్ ఇన్వేజన్స్ ద కాంక్వెస్ట్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
0: హౌ కుడ్ దే అచీవ్ దిస్?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తునకు ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
0: యాజ్ గీతా రెడ్డి స్టేటెడ్ దే వర్ యాజ్ ఆర్మీ సోల్జర్స్ అండ్ సెటన్ ఐడియా.
1: ఆయుధములు ఏమిటి?
0: వాట్ ఆర్ దర్ వెపన్స్?
1: సత్యము,
0: ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు.
0: ఎ ఉమన్ విల్ నెవర్ స్టెప్ ఫార్వర్డ్ టు స్పీక్ లైస్.
1: ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ
0: అన్నోయింగ్లీ దే మే కమిట్ మిస్టేక్స్.
1: భారతదేశమే కాక అన్ని దేశములు ఎందుకును ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
0: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఇన్ ఆల్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉమెన్ స్పీక్స్ ట్రూత్, ఫాలోస్ ట్రూత్, వర్షిప్స్ ట్రూత్.
1: ధర్మమును పోషించుతూ వచ్చినటువంటిది స్త్రీలే.
0: ఇట్స్ ద ఉమెన్ హూ అప్హోల్డ్ సస్టైన్స్
1: తన గృహధర్మం కాని, బ్రహ్మచర్య ధర్మం కాని, వానప్రస్థ ధర్మం కాని, సాన్యాస ధర్మం కాని, నాలుగు ధర్మములు కూడా పోషిస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ద ఉమెన్ హూ ఫాస్టర్స్ ధర్మా ద కోడ్ టు బి ఫాలోడ్ ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ రిక్లూజ్, ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రినన్షియేట్.
1: కనుకునే వేదము కూడాను సత్యం వద, ధర్మం చర, ఈ రెండింటిని కూడాను ప్రపంచానికి బోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ వేద టాట్ టు ద వరల్డ్ స్పీక్ ట్రూత్, ఫాలో రైచియస్నెస్.
1: ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ జరిపినప్పుడు,
0: ఇన్ దట్ కాంగ్రిగేషన్ వెన్ ద కింగ్ జనక వాంటెడ్ టు నో ఫ్రమ్ హూస్ హ్యాండ్స్ హీ ఈస్ టు రిసీవ్ ద డిగ్రీ.
1: పండితుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు ఉండినప్పటికీ,
0: దో ఎ మైటీ స్కాలర్ యాజ్ఞవల్క్య వాస్ దేర్,
1: కానీ గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు.
0: షీ రిసీవ్డ్ ద డిగ్రీ డైర్ ద కాన్వోకేషన్ ఫ్రమ్ హ్యాండ్స్ ఆఫ్ గార్గి.
1: ఆనాటి ప్రవరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు.
0: సిటిజన్స్, సేజెస్ అండ్ సెయింట్స్ రెస్పెక్టెడ్ విమెన్ ఇన్ దోస్ డేస్.
1: స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి యొక్క పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు.
0: మ్యాన్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ స్టార్టెడ్ డిస్రెస్పెక్టింగ్ ద ఉమెన్ డే బై డే.
1: కేవలం పురుషుడే కాదు,
0: నాట్ ఓన్లీ మ్యాన్,
1: కొంతమంది సన్యాసులు, మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
0: నాట్ ఓన్లీ మెన్ అలోన్, పీపుల్ ఆఫ్ టోటల్ సాక్రిఫైస్, నోబుల్ పీపుల్, గ్రేట్ సో కాల్ గ్రేట్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ డిస్రెస్పెక్టింగ్ విమెన్.
1: మతంగ మహర్షి భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు.
0: వెన్ ద సేజ్ మతంగ వాంటెడ్ టు హ్యావ్ దిస్ లేడీ శబరి ఇన్ హిస్ ఆశ్రమ్, మెనీ సేజెస్ అబ్జెక్టెడ్.
1: శబరి సద్గుణవంతురాలు,
0: శబరి
1: సదాచారవంతురాలు, సత్శీలవంతురాలు.
0: శబరి ఇస్ వర్చువస్, నోబుల్, ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
1: అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షుడు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు.
0: సేజ్ మతంగా కుడ్ నో దట్ శబరి ఈజ్ అ సీక్రెట్ సోల్ అండ్ దేర్ఫోర్ గేవ్ ప్లేస్ ఇన్ హిస్ హెర్మిటేజ్.
1: గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి.
0: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: Kani, ee kaliyuga prabhavam cheta,
0: because of the effects of Kali,
1: ee yokka chadu sanjala cheta,
0: because of modern education,
1: kevalamu streelante oka aata bommalaga varu bhavistunnaru.
0: They consider women as toys or puppets.
1: Kaadu kaadu.
0: No.
1: Deshamunu uddharincheetunti varu,
0: in fact they are the emancipators,
1: దేశం ఆదర్శాన్ని అందించేటువంటి వారు,
0: దే ఆర్ ది ట్రూ ఐడియల్,
1: దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములు ప్రకటించేటువంటి వారు.
0: దే హావ్ గాట్ ఆల్ ది ఆస్పిషియస్ క్వాలిటీస్.
1: స్త్రీలే,
0: దే ఆర్ విమెన్ అలోన్.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దే హావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
0: దో దే రికగ్నైజ్, దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
1: ఇదే పురుషుల యొక్క అలక్ష్యము.
0: దిస్ ఈస్ ది టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ మ్యాన్.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా, ఒక వంటింటి అధికారిగా భావించుకుని, అనుభవించుకుని, ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
0: విమెన్ వర్ ట్రీటెడ్ యాజ్ కుక్స్, కన్ఫైన్డ్ టు ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద కిచెన్, Man started enjoying all her services, forgetting their capacities, potentialities and the power. What is the main cause behind this?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సాత్వికతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చారు.
0: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద వన్ హూ కుక్స్ ఎట్ హోమ్ ఫర్ ద హెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మ విభూషణ టైటిల్స్.
0: The national titles like Padma Shri, Padma Vibhushan are the just of the recent years.
1: ఒక్క స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు.
0: In fact, in ancient times, women were honored with these titles.
1: ఇల్లాలు,
0: ఇల్లాలు,
1: గృహలక్ష్మి,
0: గృహలక్ష్మి,
1: ధర్మపత్ని,
0: ధర్మపత్ని,
1: అర్ధాంగి,
0: అర్ధాంగి.
1: ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి?
0: Who got these titles?
1: కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకుని వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
0: విమెన్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ టైటిల్స్ బికాస్ ఆఫ్ అవర్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్, ఫీలింగ్స్ అండ్ సాక్రిఫైస్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత,
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
0: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices, who will attend to household work?
1: Aalu magaliruvurunu officeulaku poga intini poshinchu yuvatuleri.
0: If husband and wife they go to the office on job, who will take care at home?
1: Parabaluraku nerpa పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
0: ఇఫ్ దీస్ విమెన్ ఆర్ టు గో టు అదర్ స్కూల్స్ యాజ్ టీచర్స్ టీచింగ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్స్, హూ విల్ టీచ్ దేర్ ఓన్ చిల్డ్రన్?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
0: ఇఫ్ దే క్యారీ ఫైల్స్ అండ్ బుక్స్ ఆన్ హ్యాండ్ అండ్ గో టు ఆఫీసెస్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ జాబ్?
1: చేత గలుగు ఇబ్బంది తీరినా.
0: Though the financial problems are
1: solved,
0: but yet there's so much thing that is uncared for.
1: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరు పాటుపట్టలేదు.
0: People work to solve their financial problems, but they don't think of the name and respect of family. Woman must necessarily learn.
1: చదువుకోవాలి, ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఎ ఉమెన్ షుడ్ నెసెసర్లీ స్టడీ, ప్రాక్టీస్ ఆల్ ద షీ లెర్న్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి.
1: వీరు చదవకూడదని, వీరు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులకు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
0: బట్ ఇఫ్ వీ సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దట్ షీ షుడ్ నాట్ గో టు ఎ జాబ్, షీ షుడ్ నాట్ ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్, దీస్ ఆర్ ఆల్ సెడ్ అవుట్ ఆఫ్
1: ప్రపంచాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీల ఎందే ఎక్కువగా ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ.
1: త్యాగభావంలే కాదు ప్రేమభావం కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి.
0: ఎ ఉమెన్ నాట్ ఓన్లీ హ్యాస్ సాక్రిఫైస్ బట్ ఆల్సో
1: ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
0: Anger may take place in a woman at times. It's purely temporary.
1: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీల యందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
0: Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred qualities.
1: సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారించి చేసినప్పుడు,
0: if you go through the story of Savitri,
1: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్దం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
0: సావిత్రి కుడ్ ఫైట్ విత్ గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
1: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
1: సతి మరణించిన తక్షణమే రెండో వివాహంలో ప్రయత్నం సిద్ధంగా ఉంటారు కానీ సతులు ఆ విధంగా కాదు.
0: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఈ ఆధునిక యుగము లోపల
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
1: ఈ వికారమైనటువంటి భావం అభివృద్ధి అయిపోయి
0: ద పర్వర్షన్స్ ఆర్ మోర్
1: వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని
0: దే వాంట్ టు బిహేవ్
1: కావాలనేటువంటి ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు
0: దే ఇంటెన్షనల్లీ బ్రింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ టు దెమ్
1: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టి నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ధర్మ
1: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరచుకొచ్చాము
0: 19th of every month is categorized as the ladies day
1: kani kevalam neeminchitame kaadu
0: it's not merely a lot
1: chaala mandi streelu dinni anusarinchi aanandinchi dinni taginatundi utsaha protsahalu andistu vacharu
0: many women have been participating in all activities encouraging cooperating with everybody
1: anekamandi ee rangamlo palgontunnaru
0: many are involved in the activities
1: ee vidhamainatundi yokka abhivruddhi ajjinappudu భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది
0: వెన్ వీ ఆల్ వర్క్ టుగెదర్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్ ఫర్ ప్రోగ్రెస్ ద హోల్ కంట్రీ వుడ్ ప్రాస్పర్
1: ఈ ధర్మము ఈ సంస్కృతి ఈ పవిత్రమైనటువంటి న్యాయము ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ది కావాలి కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు
0: ఎ ఉమెన్ కెన్ ఓన్లీ వర్క్ ఫర్ దిస్ ధర్మ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ద కల్చర్ ద జస్టిస్ అండ్ ఐడియలిజం
1: ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు
0: ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ ద ట్రూ లీగల్ హైర్స్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్
1: కారణం ఏమనగా
0: వాయ్
1: ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడిన కంకణం కట్టుకున్నారు
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ వర్క్ ఫర్ ది ఎమాన్సిపేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ
1: గీతారెడ్డి చెప్పింది
0: గీతారెడ్డి సెట్
1: పద్మిని
0: పద్మిని
1: ఇలాంటి మహనీయులంతా కూడాను మహాపత్రులని కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి
0: సచ్
1: ఝాన్సీ
0: పద్మిని
1: ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి ఒక యుద్ధం చేసింది
0: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్
1: కలవారి ప్రాణమునైనా తీసుకుంది కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు
0: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ షీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు లూజ్ హర్ నేమ్
1: కనుకనే వారిలో ఇంత త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది
0: దేర్ఫోర్ ద సాక్రిఫైస్ finds a good place
1: అదే బోధిస్తూ వచ్చింది
0: దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్
1: కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు
0: విమెన్ ఆర్ ద డ్రాప్స్ ఆఫ్ నెక్టర్ ఇన్ ఎర్నింగ్ వర్కింగ్ ఫర్ ఇమ్మోర్టాలిటీ త్రూ సాక్రిఫైస్
1: ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు
0: In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of
1: Samaya
0: sacrifice. Basing on the situation, circumstances, on charity, and on other grounds, they may show some change. Because they do not receive enough of needed required cooperation. If a woman is to come forward to do a good activity, she finds many objections on her way. Not only in outer society, even at home, she has many problems. How do you expect women to work? So at home, women should be encouraged. She should be inspired to do what all she likes. Not limited to home. Not merely society. Not to the country. This is an ideal principle that should be taken up for the progress of the entire universe.
1: సరైనటువంటి గుణం లేనటువంటి వారు ఉండవచ్చును
0: దేర్ మే బి సమ్ వితౌట్ దీస్ నోబుల్ క్వాలిటీస్
1: అవంతా మనం లెక్క చేయకూడదు
0: లెట్స్ నాట్ బాదర్ అబౌట్ దెమ్
1: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ రెండు మంచి లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటది
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ పీపుల్
1: ఈ చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీలు కాదు
0: వితౌట్ బ్యాడ్ గుడ్ కాన్ బి డన్
1: ఒక కమలా పండు ఉంటుందంటే
0: హియర్ ఇస్ అన్ ఆరెంజ్ ఫ్రూట్
1: దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికీ
0: విదిన్ ది ఆరెంజ్ ఫ్రూట్ ద స్వీట్ జ్యూస్
1: చేదు చర్మం ఉంటుంటది
0: ది ఔటర్ స్కిన్ ఆఫ్ ది ఆరెంజ్ ఫ్రూట్ ఇస్ బిట్టర్
1: చేదు చర్మ తీసి పారవేయాలి
0: వి హావ్ టు రిమూవ్ దిస్ ఔటర్ స్కిన్ దట్ ఇస్ బిట్టర్
1: మధురమైన రసాన్ని గ్రోలాలి
0: అండ్ వి హావ్ టు యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్ మానవ
1: వృక్షమునందు కూడాను జీవిత వృక్షమునందు కూడాను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి
0: ద ట్రీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ బేర్స్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్
1: ఆ యొక్క పీస్ ను మనం అనుభవించాలంటే
0: In order to experience the piece of fruit,
1: ఆ యొక్క ఫలము పైన ఉన్నటువంటి చెడ్డను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ద ఔటర్ స్కిన్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ బిటర్.
1: దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ద సీడ్స్ దట్ రిప్రజెంట్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిసీవ్ ద స్వీట్ జ్యూస్ విత్ ఇన్.
1: కనుకనే వేదమునందు కూడాను రసం

0: దేవదత్తంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
1: అండ్ దిస్ ఐడియల్ ఆఫ్ డివినిటీ షుడ్ బి డిమాన్స్ట్రేటెడ్ బై ఎ వుమన్.
0: ప్రతి ఒక్కరు కూడాను ధర్మాన్ని ఆచరించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ డూ రైచువస్ డీడ్స్.
0: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
1: యు షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: నీ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
1: యు షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: అది ఏ ధర్మ?
1: దట్ ఈస్ ధర్మ.
0: ధర్మం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ధర్మ?
0: నేను గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి.
1: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఆత్మ ధర్మము.
1: ఇట్ ఈస్
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు
1: ధర్మ ఈస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత సేస్
0: దేహము పరధర్మం.
1: బాడీ రిఫర్స్ టు ఫిజికల్ లా.
0: ఆత్మ స్వధర్మము.
1: బాడీ రిప్రజెంట్ ద ఫిజికల్ లా. ఆత్మ స్పీక్స్ ఆఫ్ స్పిరిచువల్ లా.
0: కనుకనే స్వధర్మం అనగా ఏమిటి? స్వధర్మము ఆత్మధర్మమే.
1: స్వధర్మ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: స్వభావము స్వభావమే అనగా ఆత్మధర్మమే.
1: స్వభావ ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ ద
0: స్వేచ్ఛ. స్వ ఇచ్చనే స్వేచ్ఛ.
1: స్వేచ్ఛ
0: స్వ ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ.
1: ద ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ స్వేచ్ఛ.
0: స్వ అనగా ఏమిటి? ఆత్మకే దీనికి బిరుదు.
1: స్వ మీన్స్ ఆత్మ.
0: సాలోక్యం సారూప్యం సామీప్యం సాయుధ్యం ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి
1: ది నియర్నెస్ ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్ ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ్ ఈజ్ ది సాయుధ్య.
0: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము.
1: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
0: దేహధర్మమే పరధర్మము.
1: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
0: కాబట్టి అందుకని ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే.
1: The whole ideal is this atmic principle.
0: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
1: That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world.
0: అర్థం
1: అర్థం
0: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
1: అర్థం వై థింక్ ఇట్స్ మనీ.
0: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
1: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
0: అర్థం అంటే ఇది ధనం కాదు.
1: ఇట్స్ నాట్ మనీ.
0: ఏ ధనము?
1: వాట్ వెల్త్?
0: జ్ఞాన ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
1: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
0: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: కామము.
1: నెక్స్ట్ కమ్స్ కామ డిజైర్.
0: ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు.
1: కామ ద డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ ఫిజికల్ ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
0: మోక్ష కామము.
1: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
1: ఎవ్రీవన్ హస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
0: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోక్షమే. మోక్షానికి ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది.
1: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
0: మోక్షము.
1: మోక్ష
0: ఏమిటి? ఈ మోక్షము.
1: వాట్ ఇస్
0: మోహచ్చయమే మోక్షం.
1: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
1: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష లిబరేషన్.
0: దేహాభిమానం ఉండినంత వరకు మోక్షం మనకు అత్యంత దూరమే.
1: సో లాంగ్ దిస్ బాడీ అటాచ్మెంట్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్ మోక్ష.
0: కనుకనే బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్
0: ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ద బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్. ఫాలో ది మోక్షము.
1: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఈస్ లిబరేషన్ మోక్ష.
0: ఇది పురుషార్థములు ఎందుండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
1: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆర్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
0: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
1: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
0: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
1: వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
0: స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు.
1: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్
0: ఈ సూక్ష్మ మార్గములను
1: ద సటిలిటీస్
0: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి
1: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
0: వారి కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman and therefore this 19th is allotted categorized as ladies day.
0: ee streela vallane inka puram bhavishyattu lopala oka dharma sthapana jaragadaniki avakasam untundadi.
1: Dharma can be brought back by women alone in future.
0: kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
1: డోంట్ థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్స్. పురుషులకు కూడా
0: దీంట్లో హక్కు ఉంటుండాలి.
1: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్.
0: మీరు కూడా దానికి తేనేటువంటి ప్రోత్సాహ ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా రూపొందుతుంది.
1: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంతూజియాస్టికలీ ఎంకరేజ్ పీపుల్ దెన్ ద వరల్డ్ ఇంప్రూవ్.
0: మీరు దీనికి ప్రోత్సాహం

0: విశ్రామం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉంటాం, అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
1: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
0: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైనటువంటి ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదం పెట్టుకోకూడదు.
1: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడాను భేదము లేనటువంటి ఒక సద్వత్వాన్ని మనం పొందాలి.
1: మారల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
0: ఇది దైవం యొక్క నిర్ణయము.
1: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ డస్ హి సేయింగ్?
0: ఏ మానవుడైనా సరే,
1: ఎనీ మ్యాన్,
0: వానికి నేను అధికారం ఇస్తున్నాను.
1: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
0: ఏ విధమైన అధికారము?
1: వాట్ సార్ట్ ఆఫ్ రైట్?
0: మోక్షయిష్యామి మాచుచా.
1: ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్.
0: ఏ మానవుడైనా గాని,
1: లెట్ హిమ్ బి ఎనీవన్.
0: అనన్యాశ్చింతయంతో మాం.
1: If he has no other thought.
0: ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమే, ఏ జనమైనా సరే పర్యుపాసతే.
1: ఎనీ మ్యాన్ ఇఫ్ హీ వర్షిప్స్ మీ, ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
0: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
1: వీ కెన్ నో
0: ఏ జనం పర్యుపాసతే.
1: ఆల్ దోస్ ఎనీబడి
0: ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టివాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
1: Anybody for that matter, if they worship me, I'll take care of them in every possible way. This is infinite devotion.
0: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటుంది.
1: If we confine devotion, limit devotion to the self, the individual, the family,
0: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
1: If one works for the self and also the society, he stands for
0: Sarva
1: the middle state.
0: Okate.
1: All are one.
0: సమస్త ప్రాణులు ఒక్కటే.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్
0: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తుడు ఉన్నాడు.
1: ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటి కాదు.
1: ఈస్ ది హైయెస్ట్ స్టేట్, నాట్ మియర్లీ చాంటింగ్ గాడ్స్ నేమ్ నాన్ స్టాప్.
0: అది కాదు అనన్య భక్తి.
1: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
0: అనన్యం అనగా ఇతర భేదములు లేకుండా.
1: అనన్య భక్తి మీన్స్
0: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించడం అనుభవించడమే. ఇది అనన్య భక్తి.
1: ట్రీటింగ్ ఎవ్రీబడి ఈక్వల్.
0: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడి.
0: సర్వ మానవుడు దైవ స్వరూపుడే.
1: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
0: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: ఏదో ఒక ప్రదేశమునందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టికులర్ ప్లేస్.
0: సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇంత విశాలమైన దేవుణ్ణి,
1: గాడ్ ఈజ్ సో బ్రో,
0: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
1: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్డ్ ఇన్ ఎ నారో వే.
0: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు. కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
1: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్
0: కాదు భగవంతుడు.
1: వీ షుడ్ నాట్ లిమిట్
0: హిమ్. ఆ మాత్రమే కాదు భగవంతుడు.
1: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్.
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్, ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
1: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వైజివ్.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు,
1: when we recognize this,
0: సర్వభూతములు కూడా భైవ స్వరూపంగానే ఉపజిస్తుంది.
1: we will understand that all elements are divine.
0: కనుక
1: so
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు.
1: హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ టు గాడ్.
0: ఎవరికి మనం నమస్కారం చేసినప్పటికీ కేశవునికి నమస్కారం చేసిన వారు అవుతాం.
1: యూ మే డూ నమస్కార్ టు ఎనీబడి, ఇట్ అమౌంట్స్ టు నమస్కార్ టు గాడ్.
0: దానిని ఇంకొక రీతిలో మనం తీసుకున్నాం. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి. ఎవరిని మనం దూషించినా కానీ తిరిగి మనం కేశవుని దూషించిన వారం అవుతాం.
1: హూమ్ సో ఎవర్ యూ డినై అండ్ అక్యూజ్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినై అండ్ అక్యూజేషన్ ఆఫ్ గాడ్.
0: అల్పమైన సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముణ్ణి ఇష్టపడతాను, కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను, రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
1: ద ఫ్యానటిస్ట్ అండ్ ఫండమెంటలిస్ట్ ఆర్ సో మీన్ అండ్ నారో మైండెడ్ యాజ్ టు లిమిట్ గాడ్ టు ఎ నేమ్ అండ్ ఫామ్ లైక్ రామకృష్ణ.
0: భగవంతుడు,
1: గాడ్ హ్యాస్ గాట్ 1000 హెడ్స్ అండ్ 1000 ఫీట్ అండ్ 1000 హ్యాండ్స్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: He has so many hands, so many heads and so many feet.
0: కాబట్టి ఒక్కొక్క నేమ్ నీకు ఇష్టంగా ఉండొచ్చును.
1: యూ మే లైక్ వన్ నేమ్.
0: మరొక నేమ్ నీవు ద్వేషించకూడదు.
1: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ అనదర్ నేమ్.
0: నామాలు కూడా నువ్వు భగవంతుని వేయి.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్ టుడే.
0: సహస్రనామార్చన చేస్తున్నాము.
1: వి వర్షిప్ గాడ్ యూజింగ్ 1000 నేమ్స్.
0: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
1: వి పిక్ అప్ వన్ ఫ్లవర్.
0: కేశవాయ నమః.
1: సే వన్ నేమ్ అండ్ ఆఫర్ టు గాడ్. నదర్ నేమ్ టు గాడ్.
0: ఇవన్నీ కూడా ఒకే రూపానిపైనే వేస్తున్నాం కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి, కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
1: దో వి వర్షిప్ గాడ్ uttering 1,000 names, picking up a flower every time, all these are offered to same photo.
0: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
1: All names are offered or meant to only one God.
0: కాబట్టి ఏకం సత్తు ప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
1: So all these names are given by scholars.
0: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
1: All of them relate to the same.
0: ఒక్క దేహం లోపల.
1: In the same body.
0: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో.
1: As we have many limbs.
0: ఒక్క దైవమునకు.
1: One God
0: అనేక పేర్లంతా ఉంటున్నాయి.
1: Has many names.
0: కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే.
1: Though God has many names, God is one.
0: కృష్ణానుకు, రామానుకు, అల్లానుకు, జీసస్ అనుకు, జొరాస్ట్రియమనుకు, గురు ప్రభు అనుకు ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే.
1: You may call God as Rama, Krishna, Allah, Jesus and so on. God is one.
0: కనుక ఈ పేర్లు వారి యొక్క అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు.
1: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
0: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండెడ్నెస్.
0: పలాన్ రూపమే నాకు అవసరము.
1: యూ కెన్ ఐ నీడ్ దిస్ ఫార్మ్ అండ్ నేమ్
0: అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫార్మ్.
0: ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే,
1: లెట్ ఇట్ బి ఎనీ
0: ఫార్మ్, అందరి యందు ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.
1: వి షుడ్ టేక్ దిస్ స్పిరిట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీబడీ విత్ ఈక్వానిమిటీ.
0: కనుక ఈ 19th అనేటువంటి దినమునందు,
1: సో ఆన్ దిస్ డే 19th,
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని,
1: this principle of unity,
0: ప్రచారం చేసి
1: should be propagated.
0: అందరి యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి,
1: we should give up religious differences.
0: ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి,
1: we should be far away from religious differences.
0: నా మతం ఒక్కటే.
1: My religion is one.
0: ఏమిటా మతము? మానవ మతము.
1: What is that religion?
0: నా యొక్క ఇది కులం ఒక్కటే.
1: I have only one caste.
0: ఏమిటి caste of humanity?
1: The caste of humanity.
0: Religion of love.
1: The religion of love.
0: Language of the heart.
1: The language of the heart.
0: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
1: We should take them as one principle.
0: ఇప్పుడు చెప్పాను పంచభూతములను చెప్పాను.
1: భగవాన్ సెట్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
1: హీ రిఫర్ టు అంగవతి.
0: ఈ పంచభూతము ఏ మతము ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
1: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు ది పంచభూత ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ కులము,
1: టు వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు.
0: ఏ కాస్ట్ లేదు.
1: దే హావ్ నో కాస్ట్.
0: ఆకాశమునికి ఏ కులము.
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది స్కై.
0: గగనమునికి ఏ కులము.
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ స్పేస్.
0: గంగకి ఏ కులము.
1: గంజెస్.
0: ఏ కులము లేదు.
1: నో కాస్ట్.
0: కనుక భూమికి ఏ కులము.
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్.
0: నీటికి ఏ కులము.
1: వాట్ ది కాస్ట్ ఆఫ్ వాటర్.
0: కులము లేదు.
1: నో కాస్ట్.
0: ఈ విధంగా పంచభూతములకే కులపరతములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
1: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
0: అందరిది ఒకే మతమే, మానవ మతము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
1: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
0: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
1: టుడే వీఆర్ హ్యావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్.
0: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
1: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్
0: ప్యూరిటీ
1: రియలైజ్ యూనిటీ ప్యూరిటీ
0: డివినిటీ అవసరము.
1: అండ్ ద డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు.
1: టుడే వీ హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం చేస్తున్నారు.
1: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ, కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం.
1: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఏ కుల మతములు లేవు.
1: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్
0: లేవు.
1: గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్స్.
0: దైవమే.
1: గాడ్ ఈజ్ వన్ టు ఎవ్రీబడీ.
0: ఏ దేశం వారికైనా దైవమే.
1: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ.
0: ఏ కాలంలోనైనా దైవమే.
1: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్
0: టైం. ప్రాచీన కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు.
1: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్.
0: పరిపూర్ణ హృదయులైపోయి భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
1: దే వర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
1: దట్ bring samskara, refinement, ee samskriti, the culture.
0: Kanuka etti bedhamulaku avakasam ivvakunda,
1: don't give scope for differences.
0: Etti kulamathamulaku avakasam ivvakunda,
1: don't observe communal differences.
0: Etti purushulane etti bedham lekunda,
1: don't observe differences on grounds of gender.
0: Daivathulu okkate aneetundi ekatvaniki raavali.
1: Don't observe differences on grounds of gender. God is one to everybody.
0: Okay, daivam.
1: God is one.
0: ఈ దైవత్వాన్ని మాత్రము సర్వులకు అధికంగా సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
1: దిస్ డివినిటీ ఈజ్ యూనిఫామ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్.
2: భజన బినా సుఖ శాంతి.